ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపదమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం. ఎదుగుదల కనపడ్డం లేదనే చింతన వలదు. మహావృక్షమైన సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం ఆ భగవంతునికి అని అన్నారు రామకృష్ణ పరమహంస. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5:18:18. శ్రోతలకు శ్రీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోతలకు శుభోదయం తెలియచేస్తుంది మీ రేడియో నేస్తం వినీలా ఆకులా.

మీరింతవరకు వందేత్వం భూదేవి దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి డి

0: The 20 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో దేవి భక్తిగీతాలు నాతీయ కలం వింటారు.

0: మీరింతవరకు అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో దేవీ భక్తిగీతాలు నాతియా కలాం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ ఎస్కే బాషిద్.
1: అత్యుత్తమ సృష్టి మానవ సృష్టి. మానవ

జీవిత మర్మాన్ని తెలిపి మానవాళికి సరియైన రుజుమార్గం చూపడానికి మానవుల్లో నుండే ఉత్తములను ప్రవక్తలుగా ఎన్నుకుని వారి ద్వారా నిజమైన జీవిత విధానాన్ని బోధింపచేశాడు సృష్టికర్త అయిన అల్లాహ్. అలా ఈ భూలోకంలో సుమారు 120,000 మంది ప్రవక్తలు పంపినట్లు ఇస్లాం బోధిస్తుంది. అలా వచ్చిన ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఈ నెల రబీఉల్ అవ్వల్ నెల. ఈ నెలలోనే ఆయన జన్మించారు. ఈ సందర్భంగా ఆయన బోధనలను జ్ఞాపకం చేసుకుని వాటిని ఆచరించి ఇహపరాల సాఫల్యం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన బోధనలో మొట్టమొదటి బోధన ఏకేశ్వరవాదం. ఈ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఆయన ఆదేశాలను మాత్రమే ఆచరించాలి. రెండవ బోధన మానవ సమానత్వం. విశ్వ మానవులంతా ఒక్కటే, రంగు రూపు వర్ణం జాతి రీత్యా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. నీలో ఎవరైతే నైతికంగా ఉన్నతులో వారే మీలో అందరికంటే ఉన్నతులు మరియు గొప్పవారు. అలాగే మానవ జీవితంలోని ప్రతి చిన్న చెడులను మూఢనమ్మకాలను రూపుమాపి దైవభీతి ఆధార సత్సమాజ నిర్మాణం గావించిన మహనీయుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మద్యం జూదం వ్యభిచారం మోసం దగ వంచనకు మారుపేరుగా నిలిచిన మక్కా నగరంలో జన్మించారు ఆయన. సకల చెడులకు ఆలవాలంగా ఉన్న ఆ సమాజంలో పుట్టకముందే తండ్రిని, పుట్టాక కొద్ది కాలానికి తల్లిని కోల్పోయి అనాథగా జీవన పయనం సాగించారు. 40 సంవత్సరాల వరకు న్యాయం ధర్మం నీతి నిజాయితీ మంచితనం మచ్చికైనా కానరాని ఆ సమాజంలో సత్యసంధుడు అమానద్దారుడు నిజాయితీపరుడుగా పేరుగాంచారు. 25 సంవత్సరాల యవ్వనంలో 40 సంవత్సరాల వితంతువును వివాహమాడి 1450 సంవత్సరాలకు పూర్వమే వితంతు వివాహాలకు బీజం వేశారు. 40వ ఏటా ప్రవక్తగా నియమించబడ్డాడు. అప్పటి నుంచి 63 సంవత్సరాల వయసు వరకు అంటే సుమారు 23 సంవత్సరాల కాలంలో మానవ సమాజంలోని సకల రంగాల్లో సంస్కరణలు చేసిన సంఘ సంస్కర్త ఆయన ఒక్కడే. అందుకే ఆయన మానవ చరిత గతిని మార్చిన 100 మంది మహనీయులలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ది 100 అనే పుస్తకంలో క్రైస్తవ ఆంగ్ల చరిత్రకారుడు మైకల్ హట్ మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు. మాటలతో సంస్కరణ కాకుండా ఆచరణాత్మక సంస్కరణ చేసిన మహనీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వడ్డీ మానవ సమాజంలో అసమానతలను పెంపొందిస్తుందని వడ్డీని పూర్తిగా నిషేధించారు. జ్ఞానులు మాత్రమే నిజదైవాన్ని గుర్తిస్తారు అని తెలిపి స్త్రీ పురుషులిరువురు తప్పనిసరిగా జ్ఞానాన్ని ఆర్జించేలా చేశారు. ఆడపిల్ల పుట్టడమే అరిష్టంగా భావించి సజీవ సమాధి చేసేవారు ఆ కాలంలో. ఆడపిల్ల స్వర్గానికి నిచ్చెన లాంటిదని, ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలను లేదా చెల్లెళ్లను పెంచి పోషించి వారి ఆలనా పాలన చూసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడని బోధించారు. 1450 సంవత్సరాలకు పూర్వమే స్త్రీకి ఆస్తి హక్కును కల్పించారు, వితంతు వివాహాన్ని ప్రోత్సహించారు. కూలివాడి చెమట ఆరక ముందే అతని కూలి చెల్లించి వేయాలి, శక్తికి మించిన భారం వేయరాదని తెలిపి శ్రామిక సంక్షేమం కోసం కృషి చేశారు. వితంతువులు అనాథల అగత్యపరుల సేవలో నిమగ్నమై ఉండేవారు, పగలంతా ఉపవాసం పాటించేవారు, రాత్రంతా జాగారం చేసేవారు దైవ మార్గంలో ప్రాణాలర్పించే వారితో సమానమని బోధించి సమాజ సేవను ప్రోత్సహించారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా ఆయన ఇలా బోధించారు, చెడుచూపు వ్యభిచారానికి తొలిమెట్టు, మద్యం సకల చెడులకు మూలం, నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు, మీ చేతల ద్వారా చూపుల

0: ఉన్న వారిని కరుణించండి, నింగిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ చేతల ద్వారా చూపుల
1: సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల రూపాయగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
4: క్యారెట్ కూరగాయలు ముఖ్యమైనది. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. వీటి వేలు దుంపలుగా మారడం వల్ల సలాడ్ కు తినడానికి, పలు రకాల కూరలు స్వీట్ల తయారు చేయడానికి వాడతారు. క్యారెట్లలో కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల నారింజ రంగులో ఉండే రకాలు ఉన్నాయి. క్యారెట్ లో విటమిన్ ఏతో పాటు ప్రోటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటం వల్ల మంచి పౌష్టికాహారం. క్యారెట్ సాగు చేయడానికి మురుగునీటి వసతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలం. బరువైన బంక నేలలు పనికిరావు. నేల ఉదజన సూచిక 6.5 ఉంటే మంచిది. బంక నేలలో వేర్ల పెరుగుదల మందగించి దుంపలు అభివృద్ధి చెందకుండా పక్క వేర్లు ఏర్పడతాయి. క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప రకమైన పంట. అధిక ఉష్ణోగ్రతలో దుంప పెరుగుదల రంగు సరిగ్గా ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపల రంగు తక్కువగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపల దిగుబడికి 18 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా, 21 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటే కెరోటిన్ శాతం తగ్గుతుంది. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఆగస్టు నుండి నవంబర్ వరకు విత్తుకుని క్యారెట్ ను సాగు చేయవచ్చు. ప్రతి 15 రోజుల తేడాతో ఆగస్టు నుంచి నవంబర్ వరకు విత్తుకుంటే ఎక్కువ కాలం పంట దిగుబడి పొందవచ్చు. క్యారెట్ సాగుకు పొలాన్ని 4 లేదా 5 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేయాలి. క్యారెట్ ను చిన్న చిన్న మడులు లేదా బోదలు తయారు చేసి సాగు చేయాలి. పొలంలో చిన్న చిన్న మడులు తయారు చేసి 22.5 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో విత్తనాలను 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో పడే విధంగా విత్తాలి. లేదా 30 సెంటీమీటర్ల దూరంలో బోదలు తయారు చేసి విత్తనాలను 5 సెంటీమీటర్ల దూరంలో పడేలా విత్తాలి. మొలకెత్తే శాతం పెంచడానికి విత్తనాన్ని బాగా రుద్దాలి. విత్తనాలు చిన్నవిగా ఉన్నందువల్ల 1 కిలో విత్తనానికి 10 కిలోల సన్నని ఇసుకతో కలిపి విత్తుకుంటే సరైన దూరంలో విత్తుకోవడానికి సులభంగా ఉంటుంది. విత్తనాలు వేసిన 7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. నీటి యాజమాన్యం. వేరుదుంప అధిక దిగుబడులు సాధించడానికి ఎక్కువ సార్లు నీరు పెట్టాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీరు పారించాలి. దుంపల పెరుగుదల దశలో తేమ తగినంత ఉండాలి. ఆకులు వాడిపోయినట్లు గమనించక ముందే తప్పనిసరిగా నీరు పెట్టాలి. అవసరానికి మించి నీరు పెట్టినా వేరు దిగుబడి తగ్గి మొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. నీటి యాజమాన్యంలో ఒడదుడుకులుంటే క్యారెట్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి క్యారెట్ సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ఆఖరి దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువు 10 టన్నులు 1 ఎకరానికి వెయ్యాలి. పశువుల ఎరువుతో పాటు 16 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వెయ్యాలి. 20 కిలోల నత్రజని ఎరువులను 2 సమభాగాలుగా చేసి 1 భాగం ఆఖరి దుక్కిలో, మిగతా సగం విత్తిన 6 వారాల తరువాత వెయ్యాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా నీటి తడినివ్వాలి. ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వేస్తే క్యారెట్ వేళ్లు చీలిపోయే అవకాశం ఉంది. రసాయన ఎరువుల కంటే సేంద్రీయ ఎరువులు ఎక్కువ వేసుకుంటే క్యారెట్ లో దిగుబడితో పాటు వేలు నాణ్యత కూడా పెరుగుతుంది. అంతర కృషి. బోదల్లో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెంటీమీటర్లకు 1 చొప్పున ఉంచి మిగిలినవి తీసివేయాలి. ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పూరించాలి. విత్తిన 4 రోజుల లోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోయాలి. కలుపు నివారణకు ట్రిప్లాన్ కలుపు మందును 0.24 నుంచి 0.4 కిలోల మూల పదార్థం

0: ఎకరానికి విత్తే ముందు వెయ్యాలి. దుంపలు పెరిగేటప్పుడు ఎండ తగలకుండా మట్టిని ఎగదొయ్యాలి. ఎండ తగిలితే దుంపలు ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి, దిగుబడి తగ్గిపోతుంది. సస్యరక్షణ. క్యారెట్ పంటపై వచ్చే చీడపీడలు తెగుళ్లు చాలా తక్కువ. కొన్ని ప్రాంతాల్లో క్యారెట్ పై పెంకు పురుగులు, దీప పురుగులు ఆశించే అవకాశం ఉంది.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: మీరింతవరకు రైతు సమాచారంలో క్యారెట్ సాగు వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 7:15 విజయపదంలో ఇంజనీరింగుకు తోడు ఏఐ. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి. శ్రీ సొంగ శ్యాంప్రసాద్. 7:30 కృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. 7:45 11:00 సాయంత్రం 4:00 5:00 తిరిగి 6:35 చిత్రగీతాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 తిరిగి రాత్రి 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. 10:00 కృష్ణం వందే జగద్గురుం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. వ్యాఖ్యానం శ్రీ సింగిరాల శ్రీనివాస్, శ్రీమతి ఎస్ స్వాతి. ఇక మధ్యాహ్న కార్యక్రమంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమానికి మొదటి మెట్టు సహాయ నిరాకరణ. మరొక అంశం మార్గదర్శకుడు మన గురువుగారులకు ప్రణామాలు ప్రసంగం వింటారు. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ లైవ్ ప్రోగ్రాం. శ్రోతలు నేరుగా తమకు నచ్చిన పాటను ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2950038. మరొక నెంబర్ 2950039. జత చేయవలసిన ఎస్టీడీ కోడ్ 08744. 5:30 జానపద గేయాలు. ఇక సాయంత్ర కార్యక్రమాల్లో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో జీవరసాయనాల వలన లాభాలు పరిచయం వింటారు. మరొక అంశం చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ ప్రసంగం వింటారు. అనంతరం జానపద గేయాలు. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు

0: ఉపగ్రహం EOS-05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV-F17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్చ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు APCRDA అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే APCRDA అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం పెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు APIC కి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా NTR జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి IS సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ

0: నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేశాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్బంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో లక్ష ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్త శ్రద్దలతో జరుపుకుంటున్నారు.

0: ఆగామిషు పంచషు వర్షేషు ద్విపక్షీయ వ్యాపారం ద్విగుణీకర్తుం మహత్వాకాంక్షిణం లక్ష్యం నిర్ధారితవంతౌ. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆతిథ్యం కరిష్యతి. అస్మిన్ మంచే బ్రిక్స్ సదస్య దేశానాం సహభాగి దేశానాం చ ముఖ్య న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయానాం అధ్యక్షాః తథా వరిష్ఠాః న్యాయిక నేతారశ్చాపి సమ్మిళితాః భవిష్యంతి. అయం మంచః సహభాగి న్యాయాధీశానాం మధ్యే సంవాదాయ అథ న్యాయ వితరణ అంతారాష్ట్రీయ వివాద సమాధాన ప్రౌద్యోగికీ సతత వికాస చేత్యేతేషాం సంబద్ధానాం సమకాలిక ప్రకరణానాం విషయే విచార వినిమయాయ అవసరం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటన దివసే విభిన్నానాం న్యాయిక ప్రతినిధి మండలానాం ప్రముఖైః సహ అనేకాని ద్వైపాక్షికోపవేశనాని కరిష్యతి. భారతేన నేపాల దేశస్య జలప్లావ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలితేషు సహాయోద్ధార కార్యేషు సహాయతాం కర్తుం ఆపదుద్ధార సామగ్రిః సమేత్య ద్వే విమానే పునః ప్రేషితే. ఆపదుద్ధార సామగ్రిః నేపాలస్య విజ్ఞాన ప్రౌద్యోగికీ నవోన్మేష మంత్రిణే మహావీర్ పున్ ఇత్యస్మై సమర్పితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య మధ్యప్రదేశే అతివృష్టేః సంభావనాం దృష్ట్వా నారంగవర్ణపరా సంచేతనా ప్రసారితా అస్తి. మహిళా క్రికెట్ క్రీడాయాం సంయుక్తారబామిరాతస్య దుబై అంతారాష్ట్రీయ క్రీడాంగణ గ్రూప్ ఎ ఇత్యస్య ద్వితీయ స్పర్ధాయాం భారతం హాంకాంగ్ దళం 37.1 ధావనాంకై పరాజిత్య ఉపాంత్యచక్రే ప్రవిష్టం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీపి రమేష్.
2: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రచురించారు. జిల్లాలోని హుస్నాబాద్ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యాలయాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,30,220

0: రెండు, సిద్దిపేట నియోజకవర్గంలో 2,05,337, దుబ్బాక నియోజకవర్గంలో 1,86,829, గజ్వేల్ నియోజకవర్గంలో 2,51,793 ఓట్లు ఉండగా, జిల్లా మొత్తం 8,74,181 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించారు. డ్రాఫ్ట్ ప్రచురణకు ముందు జిల్లాలో 1,18,786 మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్లు, అలాగే 1,99,180 ఎనామలీస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హైమవతి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆర్థిక సహకారంతో సెట్విన్ ఆధ్వర్యంలో 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వస్త్ర తయారీ, అపారెల్, హోమ్ ఫర్నిషింగ్ అంశాలపై సిద్దిపేట జిల్లా కేంద్రంలో 20 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ది కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితా బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించారు. గ్రామ వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనామలీస్ మ్యాపింగ్ కాని ఓటర్లను సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతోంది. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఈత వనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత, వేప మొక్కలను నాటారు. నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమవతి తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం వలన ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మెట్ట పంటలను పండించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీసీ మరియు పీఎన్డీటీ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన జిల్లా సమన్వయ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణపైన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అనుసరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు గర్భస్థపిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టే పీసీ మరియు పీఎన్డీటీ యాక్ట్ 1994 అనుసరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల ఆసుపత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించి కావలసిన ధృవపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.
1: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: అంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV S-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డేటా ఫర్ అవర్ కంట్రీ.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం బృందావన

ప్రాంగణంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమాపేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్ కు చెందిన లీ చుక్ తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ప్రోగ్రామ్ విజయ పథం.
1: బీటెక్ లో సీటు సాధించటం తొలి అడుగు మాత్రమే. కెరీర్ లో విజేతగా నిలవాలంటే ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి. నేడు తయారీ, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్యం, ఆటోమొబైల్ వంటి దాదాపు ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులతో పాటు ఏఐ టూల్స్ ను నేర్చుకుని వాటిని ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లలో ఉపయోగించగలగాలి. ఈ నైపుణ్యాలే భవిష్యత్తులో మెరుగైన ప్లేస్మెంట్ ఆఫర్లతో పాటు ఉజ్వల కెరీర్ కు మార్గం వేస్తాయి. ఈ నేపథ్యంలో బీటెక్ విద్యార్థులకు ఏఐ ఆవశ్యకత, నేర్చుకునేందుకు మార్గాలు ఈనాటి విజయపథంలో తెలుసుకుందాం.
2: ప్రస్తుతం ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్ వంటి డిజిటల్ సాంకేతికత రాజ్యమేలుతున్నాయి. అన్ని రంగాల్లోని సంస్థలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం తగిన నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీటెక్ లో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఏఐ టెక్నాలజీస్ ను అవపోసన పట్టాలి. ఏఐ నైపుణ్యాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. మూడో సంవత్సరంలోనూ లేదా నాలుగో సంవత్సరంలోనే నేర్చుకుందాం అనుకుంటే పూర్తి స్థాయిలో అవగాహన పొందడం కష్టమే అవుతుంది.
1: బ్రాంచ్ ఏదైనా ఏఐకి మాత్రమే సై అంటున్నాయి కంపెనీలు. బీటెక్ విద్యార్థులు తమ బ్రాంచ్ కు సరితూగే ఏఐ స్కిల్స్ ను కాలేజీలోనే అందిపుచ్చుకోవాలి. ఇందుకోసం తమ బ్రాంచ్ కు సంబంధించిన రంగంలో అమలవుతున్న ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలి. వాటిని ఆయా సబ్జెక్టుతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగాలి. సర్క్యూట్ బ్రాంచ్ మొదలు సాఫ్ట్వేర్ కొలువలకు మార్గం వేసే సిఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ ఈ దిశగా కృషి చేస్తూ ఉండాలి.
2: బీటెక్ విద్యార్థులు ఏఐ నైపుణ్యాలతోనే ఆయా రంగాల్లో ముందంజలో నిలిచే అవకాశముంది. ముఖ్యంగా ఏఐ టూల్స్, ప్రిడిక్టివ్ అల్గారిథమ్స్ వినియోగించి ప్రాజెక్టు డిజైన్ చేసే నైపుణ్యం లభిస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్, మోడలింగ్ వంటి మోడల్స్ ను డిజైన్ చేయడానికి ఏఐ టూల్ ఎంతో ఉపయోగపడతాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ ఆధారిత సిమ్యులేషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ లో ఏఐ టూల్స్ దోహదపడతాయి. మెకానికల్ ఇంజనీరింగ్ లో క్లిష్టమైన మోడల్స్ ను రూపొందించడానికి ఏఐ టూల్స్, ప్లగ్ఇన్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
1: బీటెక్ విద్యార్థులు తమ బ్రాంచ్ తో ఏఐ టూల్స్ ను అనుసంధానం చేసుకోవాలంటే కొన్ని బేసిక్ నైపుణ్యాలను అభ్యసించాలి. అవి పైథాన్ ప్రోగ్రామింగ్. ఏఐ ఏజెంట్లకు సంబంధించి ఈ ప్రోగ్రామింగ్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఇందులో డేటా విజువలైజేషన్, డేటా మానిప్యులేషన్, మెషిన్ లెర్నింగ్, అల్గారిథమ్స్, టెన్సర్ ఫ్లో, పైటార్క్ వంటి అంశాల్లో పట్టు సాధించొచ్చు. ఇదే కాకుండా ఎంఎల్ ఫండమెంటల్స్, మెషిన్ లెర్నింగ్లో ఫండమెంటల్స్ నేర్చుకోవడం ద్వారా స్మార్ట్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్, నాన్ సెల్ఫ్ కరెక్షన్ సిస్టమ్ వంటి వాటిపై అవగాహన పొందొచ్చు. ఇంకా డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్, ఏఐ టూల్స్ లో ఇది ఎంతో కీలకంగా నిలుస్తోంది. సివిల్, మెకానికల్ వంటి కోర్ బ్రాంచ్లతో పాటు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల విద్యార్థులు దీన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్ కూడా నేర్చుకోవాలి. డీప్ లెర్నింగ్ అనేది ఏఐలో మానవ ఆలోచన శక్తికి, పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తోంది. ఇంటెలిజెంట్ రోబోటిక్స్, ఐఓటీ, సిమ్యులేషన్ అసిస్టెంట్ వంటి ఏఐ నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
2: ప్రస్తుతం కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి కోర్సు స్వరూపంలోనే వీటికి ప్రాధాన్యం ఉంది. అయితే ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిఎస్ఈ, ఐటీ తదితర సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచ్ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను ప్రాక్టికల్ అప్రోచ్ తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. ముఖ్యంగా పైథాన్, ఆర్, జావా, జావాస్క్రిప్ట్, C++, PHP, SQL డేటాబేస్ వంటి లాంగ్వేజెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటిని నేర్చుకునేందుకు పలు షార్ట్ టర్మ్ కోర్సులు, ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జావా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్, IBM, జెట్కింగ్ వంటి సంస్థలు కోడింగ్ నైపుణ్యాల సమ్మిళితంగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి.
1: ఈసీఈ, IEEE వంటి సర్క్యూట్ బ్రాంచ్ల విద్యార్థులు లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే

0: సృష్టిస్తూ ఉండాలి. ఈసీఈ విద్యార్థులు రోబోటిక్స్, విఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండవచ్చు. ఈసీఈ విద్యార్థులకు కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. అవి ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్. IEEE విద్యార్థులు ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్ ఎనాలిసిస్, సర్క్యూట్ ఎనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టాలి. వీటితో పాటు సిఏడిఏ, సూపర్వైజర్ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది.
1: మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు రోబోటిక్ స్కిల్స్ ను నేర్చుకోవాలి. దీంతో పాటు క్యాడ్, క్యామ్, 2D, 3D డిజైన్ ప్రింటింగ్లపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని విభాగాల్లోనూ సాగుతున్నాయి. కాబట్టి అన్ని బ్రాంచ్ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్స్ కెరీర్ పరంగా మేలు చేస్తాయని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు ఆన్లైన్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
0: ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ అప్లికేషన్ అప్రోచ్ తో అధ్యయనం చేయాలి. ఈ ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ అప్రోచ్ పొందాలంటే లాబొరేటరీలో ప్రాక్టికల్ కోసం సమయం వెచ్చించాలి. అలా కాకుండా కేవలం పుస్తకాలకే పరిమితమైతే పరీక్షల్లో మార్కులు వస్తాయి, కాని రియల్ టైం నైపుణ్యాలు లభించవు. ఇటీవల కాలంలో పలు ప్రముఖ ఇన్స్టిట్యూట్లు మెంటోరింగ్ సెల్స్ ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. క్లాస్ రూంలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
1: విద్యార్థులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం ఉన్న మూక్స్, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎన్పిటిఈఎల్, స్వయం వంటి ఆన్లైన్ టీచింగ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం పలు ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు నిర్దిష్టంగా ఒక కోర్సు ప్రోగ్రాంలకు సంబంధించి ఆన్లైన్ టీచింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో వీటిలో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా తమకు ఇష్టమైన అంశాలకు సంబంధించి వర్చువల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ విధానంలో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
0: బీటెక్ లో నేర్చుకోవలసిన టాప్ ఏఐ స్కిల్స్ మరికొన్ని ఉన్నాయి. చాట్ జీపీటీ, జెమినై, క్లాట్ వంటి ఏఐ అసిస్టెంట్ల వినియోగం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, డేటా విశ్లేషణ, ఎక్సెల్ ప్లస్ పైథాన్ ప్లస్ ఏఐ టూల్స్, ఇంకా గిట్, గిట్ హబ్ వినియోగం కూడా నేర్చుకోవాలి. ఏఐ ఏజెంట్స్ రూపకల్పనపై అవగాహన, నో కోడ్ లేదా లో కోడ్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలి, డేటా ప్రైవసీ, ఏఐ ఎథిక్స్ గురించి తెలుసుకోవాలి, ప్రెజెంటేషన్లు, నివేదికలు, రీసెర్చ్ లో ఏఐ వినియోగం ఎలా చేయాలో తెలుసుకోవాలి, తమ కోర్ బ్రాంచ్ కు సంబంధించిన ఏఐ అప్లికేషన్లను ఎలా చేయాలో తెలుసుకోవాలి.
1: ఉచితంగా నేర్చుకునేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సిద్ధంగా ఉన్నాయి. గూగుల్ ఏఐ స్టూడియో, జనరేటివ్ ఏఐ, ప్రాంప్టింగ్, మైక్రోసాఫ్ట్ లెర్న్ ఏఐ, కోపైలెట్, అజ్యూర్ ఏఐ, ఎన్విడియా డీప్ లెర్నింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏఐ డీప్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్స్, కాగల్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, హగ్గింగ్ ఫేస్, ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్, ప్రీకోడ్ క్యాంప్, పైథాన్, ఏఐ ఫౌండేషన్స్, కోర్సెరా, అడెక్స్, మిడ్ హార్వర్డ్ తదితర యూనివర్సిటీలు ఏఐ కోర్సులను అందిస్తున్నాయి.
0: బీటెక్ విద్యార్థులకు ఏఐ ఆవశ్యకత, నేర్చుకునేందుకు మార్గాలు ఈనాటి విజయపథంలో తెలుసుకున్నారు.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి స్వాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటనలు వింటారు.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
6: తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: జీవితానికి అక్షరాలు నేర్పి విజయానికి బాటలు వేసే గురువులకు పాదాభివందనం.
8: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి ఆకాశవాణిలో
7: 9989679076.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం.
7: కృష్ణం వందే జగద్గురుం. సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. కొందరు తిథితో పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణమాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణ.

మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి బడిబట్టలు ధరించాలి. తరువాత ఇంటిని, పూజామందిరంను శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరంలో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడతారు. పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు.

పూజకు ఉపయోగించే పటాలను పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను గాని ప్రతిమను గాని ఉంచాలి. పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పాలను, తులసిమాల, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు ఇలాంటివి సిద్ధం చేసుకోవాలి. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూది వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నెయ్యితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇది.

0: కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కందపురాణం చెబుతోంది. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణేశాయ నమః. ఓం అచ్యుతా అచ్యుతా హరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవాన్ అనిరుధ్య శ్రీపతే సమయ దుఃఖమశేషం నమః. ఈ మంత్రంతో కృష్ణాష్టమి రోజున ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి దుఃఖం హరించిపోతుంది. గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్యపూజా పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.
1: హిందూ సంప్రదాయంలో కృష్ణునికి ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే అంటారు. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం ఇలాంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో శ్రీకృష్ణుణ్ణి అర్చించాలి.
0: కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుణ్ణి తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రివేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుణ్ణి పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు. ఆ కుండమీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి

0: అక్కడి ప్రజలకు స్వేచ్ఛలు నిరాకరించబడ్డాయి. రాజు అయిన కంసుని ప్రాణానికి ముప్పు ఏర్పడింది. శ్రీకృష్ణుడు భారతదేశంలోని మధురలోని జైలులో జన్మించాడు. అక్కడ అతని తల్లిదండ్రులు అతని మామ కంసునిచే నిర్బంధించబడ్డారు. దేవకి వివాహ సమయంలో దేవకి యొక్క 8వ కుమారుడే అతని మరణానికి కారణమని దేవకి స్వరం ద్వారా కంసుణ్ణి హెచ్చరించాడు. ఈ ప్రవచనాన్ని ధిక్కరించే ప్రయత్నంలో కంసుడు తన సోదరి దేవకిని, ఆమె భర్తను ఖైదు చేశాడు. ఆమెకు పుట్టిన మొదటి 6 నవజాత శిశువులను వెంటనే చంపేశాడు. దేవకీ చెరసాలపై నిఘా ఉంచే బాధ్యత కలిగిన సైనికులు నిద్రలోకి జారుకున్నారు. కృష్ణుడు జన్మించిన సమయంలో చెరసాల తలుపులు అద్భుతంగా తెరవబడ్డాయి. ఈ సంఘటనలు వసుదేవుడు కృష్ణుడిని యమునానది దాటి తన పెంపుడు తల్లిదండ్రులైన యశోదా నందనుడు వద్దకు పంపేలా చేశాయి. జన్మాష్టమి రోజున ప్రజలు ఉపవాసాలు పాటించటం, కృష్ణుడి పట్ల ప్రేమతో కూడిన భక్తిగీతాలు పాడటం, రాత్రిపూట జాగరణ చేయడం ద్వారా జరుపుకుంటారు.
1: శ్రీకృష్ణుని బాల్యం, యుక్త వయస్సు, జీవితమంతా కృష్ణుని సవతి సోదరుడైన బలరాముడు అతనికి నిరంతర సహచరుడు. వ్రజ, బృందావనం, ద్రవర్క, మధురలోని వెన్నె దొంగిలించడం, దూడలను వెంబడించడం, ఆవుల పెంటలో ఆడడం, కుస్తీ పోటీలలో పాల్గొనడం, ఇలాంటి ప్రధాన కార్యక్రమాలలో బలరాముడు కృష్ణునితో చేరాడు. కృష్ణ జన్మాష్టమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది వారి ప్రాంతీయ సాంస్కృతిక ఆచారాలపై ఆధారపడి విభిన్న రూపాల్లో జరుపుకుంటారు.

0: హిందువులు ఉపవాసం, పాడటం, కలిసి ప్రార్థనలు చేయడం, ప్రత్యేక ఆహారాన్ని తయారు చేయడం, పంచుకోవటం, రాత్రి జాగరణలు, కృష్ణ లేదా విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా జన్మాష్టమిని జరుపుకుంటారు. మధుర బృందావన్ ప్రదేశాలను యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు. కొన్ని మందిరాలు జన్మాష్టమికి ముందు రోజులలో భగవద్గీత పారాయణాన్ని నిర్వహిస్తుంటారు. అనేక ఉత్తర భారతీయ సంఘాలు రాసలీల లేదా కృష్ణలీల అని పిలువబడే నృత్య నాటక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాసలీల సంప్రదాయం మధుర ప్రాంతంలో మణిపూర్, అస్సాం వంటి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది. ఇది అనేక మంది ఔత్సాహిక కళాకారులు బృందాలచే ప్రదర్శించబడుతూ ఉంటుంది. వారి స్థానిక సంఘాలచే ప్రోత్సహించబడింది. ఈ నాటిక, నృత్య నాటికలు ప్రతి జన్మాష్టమికి కొన్ని రోజుల ముందు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను పూలు, కాంతితో అలంకరిస్తారు. ఈ రోజున ప్రజలు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అని జపిస్తూ ఉంటారు. జన్మాష్టమి వేడుక తరువాత దహీ హండి అనే కార్యక్రమాన్ని మరుసటి రోజు జరుపుకుంటారు.
1: కృష్ణుడు అర్ధరాత్రి పుట్టిన తరువాత చిన్ని కృష్ణుని రూపాలకు స్నానం చేయించాలి. బట్టలు వేసి ఒక ఊయలలో ఉంచుతారు. ఆ తరువాత భక్తులు భోజనాలు, మిఠాయిలు పంచుకుని ఉపవాస దీక్ష విరమిస్తారు. స్త్రీలు తమ ఇంటి తలుపులు, వంటగది వెలుపల చిన్న పాదముద్రలను గీస్తారు. వారి ఇంటివైపు నడుస్తారు. ఇది శ్రీకృష్ణుడు వారి ఇళ్లలోకి ప్రయాణానికి ప్రతీక. జన్మాష్టమి అనేది ఉత్తర భారతదేశంలోని బ్రజ్ ప్రాంతంలో హిందూ సంప్రదాయంలో కృష్ణుడు జన్మించాడని తెలిపే మధుర వంటి నగరాల్లో అతను పెరిగిన బృందావన్లో అతిపెద్ద పండుగ. ఉత్తరప్రదేశ్లోని ఈ నగరాల్లోని వైష్ణవ కమ్యూనిటీలు, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాలయన్, ఈ ప్రాంతాలలో జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. కృష్ణ ఆలయాలు అలంకరించబడి ఆ రోజున

0: అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీకృష్ణ భక్తులు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు, రాత్రి జాగరణ కూడా చేస్తారు.
1: ఉత్తర భారతదేశంలో ఋతుపవనాలు తిరోగమనం చేయడం, పంటలతో నిండిన పొలాలు, గ్రామీణ సమాజాలు ఆడుకోవడానికి సమయం ఉన్నందున పండుగ సాధారణంగా వస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలలో జన్మాష్టమిని రాస్లీల సంప్రదాయంతో జరుపుకుంటారు. దీని అర్థం ఆనందం యొక్క ఆట. ఇది జన్మాష్టమి వేడుకలో భాగంగా ఒక్కరు లేదా నలుగురితో కలిసి నాట్యాలు వేస్తారు. ఇందులో కృష్ణ సంబంధిత పాటలు పాడుతారు. సంగీత ప్రదర్శన కూడా ఉంటుంది. అయితే నటులు, ప్రేక్షకులు బీట్కు గుర్తుగా చప్పట్లు కొట్టడం ద్వారా ప్రదర్శనను జరుపుకుంటారు. కృష్ణుడు చిన్ననాటి చిలిపి చేష్టలు, రాధాకృష్ణుల ప్రేమ కథల గురించి ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి. కృష్ణుడి ఘనకార్యాలను వివరించే కవిత్వం బ్రజ్ ప్రాంతంలో 15వ-16వ శతాబ్దాలలో ప్రసిద్ధి పొందింది. బ్రాష్ భాష అంటే స్థానిక భాష ప్రకారం ఇది వ్రాయబడింది. సురదాస్ యొక్క బ్రజ్ భాషా పద్యాలు ప్రముఖంగా గుర్తు చేసుకుంటారు. వాటిలో కొన్ని కృష్ణుడి పుట్టుక, బాల్యాన్ని వివరిస్తాయి.

0: జమ్మూ ప్రాంతంలోని జన్మాష్టమిని దోగ్రే ఠాకూరేధా వ్రత్ అంటే ఠాకూర్ అంటే శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన వ్రతం. ఈ పేరుతో ప్రసిద్ది చెందింది. పలహారి వ్రతాన్ని ఒకరోజు పూర్తిగా ఆచరించడం పండుగలో ప్రధానమైన ఆచారం. ఈరోజు జమ్మూ ప్రాంతంలోని ప్రముఖ పట్టణాలు వీధుల్లో అనేక పలహారీధాములు భండారాలచే కోలాహలంగా ఉంటోంది. జన్మాష్టమి జమ్మూ ప్రాంతంలో గాలిపటాలు ఎగురవేసే సీజన్ను సూచిస్తోంది. దీని ద్వారా స్థానికులు తమ పైకప్పులపై అలంకరించబడిన గాలిపటాలను ఎగురవేస్తారు. మరోవైపు అమ్మాయిలు స్త్రీలు తమ అరచేతులను గోరెంటాకుతో అలంకరించుకుంటారు. జమ్మూ ప్రాంతంలో జన్మాష్టమికి సంబంధించిన మరొక వేడుక కూడా ఉంది, దేయా పర్ణ. ప్రస్తుతం డోగ్రాలు తమ పూర్వీకులు కుల్దేవ్తస్ పేరుతో తృణధాన్యాలు దానం చేస్తారు. జాండ్ అనే పవిత్ర వృక్షాన్ని ఈ రోజున మహిళలు పూజిస్తారు. ద్రౌపదులు అనే ప్రత్యేక రోటీలను తయారు చేసి ఆవులకు దేవతలకు సమర్పిస్తారు.
1: గుజరాత్ లోని ద్వారకలో కృష్ణుడు తన రాజ్యాన్ని స్థాపించాడని నమ్ముతారు. ప్రజలు మఖన్ హండి అని పిలువబడే దహి హండి వంటి సంప్రదాయంతో పండుగను జరుపుకుంటారు. మరికొందరు జానపద నృత్యాలు గర్భరాసాలను ప్రదర్శిస్తారు, భజనలు పాడుతారు. ద్వారకాధీష్ ఆలయం, నాదద్వార వంటి కృష్ణ దేవాలయాలను సందర్శిస్తారు. కచ్ జిల్లా ప్రాంతంలో రైతులు తమ ఎద్దుల పండ్లను అలంకరిస్తారు. బృందగానం నృత్యాలతో కృష్ణ ఊరేగింపులను నిర్వహిస్తారు.
0: ఇక కేరళలో ప్రజలు మలయాళ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్లో ఈ పండుగను జరుపుకుంటారు. తమిళనాడులో ప్రజలు నేలను కోలములతో అలంకరిస్తారు. గీతాగోవిందం, ఇతర భక్తి గీతాలు పాడుతారు. కృష్ణుని శిశువుగా సూచించే చిన్న పాదముద్రలు ఇంటి గుమ్మం నుండి పూజాగది వరకు గీస్తారు. ఇది కృష్ణుడు ఇంట్లోకి రాకను వర్ణిస్తోంది.

0: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో శ్లోకాలు భక్తిపాటల పఠనం ఈ పండుగ యొక్క లక్షణాలు. ఈ పండుగ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే చిన్నపిల్లల్ని కృష్ణుని వేషంలో తయారు చేస్తారు, ఆడపిల్లలైతే రాధ వేషంలో తయారు చేస్తారు. ప్రజలు కూడా ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ రోజున కృష్ణుడికి చాకోడి, మురుకు, సీతాయి వంటి వివిధ రకాల స్వీట్లను నైవేద్యంగా పెడతారు. కృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయాల సంఖ్య చాలా తక్కువ. కారణం, విగ్రహాల ద్వారా కాకుండా పెయింటింగ్స్ ద్వారా ప్రజలు ఆయనను ఆరాధిస్తారు. కృష్ణుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు తిరువారూర్ జిల్లాలోని మన్నార్కుడిలోని రాజగోపాలస్వామి ఆలయం, కాంచీపురంలోని పాండవ ధూదర్ ఆలయం, ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయం, గురువాయూరులోని కృష్ణ దేవాలయం విష్ణువు అవతారమైన కృష్ణుని జ్ఞాపకార్థం అంకితం చేయబడ్డాయి. గురువాయూరులో ప్రతిష్ఠించిన కృష్ణుడి మూర్తి వాస్తవానికి ద్వారకాలోని అతని రాజ్యం నుండి వచ్చిందని నమ్ముతారు. ఇది సముద్రంలో మునిగిపోయిందని భక్తులు నమ్ముతారు.
1: జన్మాష్టమిని తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని హిందూ వైష్ణవ సంఘాలు విస్తృతంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతాలలో శ్రీకృష్ణాష్టమి జరుపుకునే విస్తృత సాంప్రదాయం 15-16వ శతాబ్దాల శంకరదేవ చైతన్య మహాప్రభువుల కృషి బోధనలకు ఘనత వహించింది. శంకరదేవ సంగీత, కూర్పు, బోర్గిట్ నృత్య నాటిక శైలులను ప్రవేశపెట్టాడు. ఆంకియా నాట్ సత్రియ ఇది ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అస్సాంలో ప్రసిద్ధి చెందింది. మణిపూర్ రాష్ట్రంలో కృష్ణుడు, రాధ, గోపికల మధ్య ప్రేమ భక్తి నేపథ్యంతో ప్రేరేపించబడిన సాంప్రదాయ నృత్యం రాస్లీల మణిపురి నృత్య శైలిని ఉపయోగించి రూపొందించబడింది. ఈ నృత్య నాటిక కళల యొక్క సందర్భోచిత మూలాలు ప్రాచీన హిందూ గ్రంథం నాట్యశాస్త్రంలో ఉన్నాయి. అయితే భారతదేశం, ఆగ్నేయాసియా మధ్య సంస్కృతి కలయిక ప్రభావంతో ఇవి ఉన్నాయి. కృష్ణాష్టమి రోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడు, గోపికల వేషం వేస్తారు. దేవాలయాలు, కమ్యూనిటీ కేంద్రాలు ప్రాంతీయ పువ్వులు, ఆకులతో అలంకరించబడి ఉంటాయి. అయితే సమూహాలు భాగవత పురాణం, భగవద్గీత యొక్క 10వ అధ్యాయాన్ని పఠిస్తారు, అలాగే వింటారు కూడా.
2: శ్రీ భగవానుడు ఇలా పలికెను, నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ విను. ఓ గొప్ప బాహువులు కలవాడా, నీవు నా ప్రియ సఖుడవు కావున నీ హితము కోరి నేను నీకు దాన్ని తెలియపరుస్తున్నాను. దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే.

0: నృత్యకారులు గుర్తించదగిన వార్షిక సంప్రదాయం ఇది. మీటీ వైష్ణవ సంఘంలో పిల్లలు లికోల్ సన్నబా ఆట ఆడతారు. శ్రీ గోవిందజీ ఆలయం, ఇస్కాన్ దేవాలయాలు జన్మాష్టమి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. జన్మాష్టమిని అస్సాంలో నామ్ఘర్లు అని పిలువబడే కమ్యూనిటీ సెంటర్లలో జరుపుకుంటారు. అస్సామీ సంప్రదాయం ప్రకారం భక్తులు నామ్ పాడతారు, పూజలు చేస్తారు, ప్రత్యేకమైన ప్రసాదాలను పంచుకుంటారు.
1: తూర్పు రాష్ట్రమైన ఒడిశాలో, ప్రత్యేకంగా పూరీ చుట్టూ ఉన్న ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని నవద్వీప్ లో ఈ పండుగను శ్రీకృష్ణ జయంతి లేదా కేవలం శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. ప్రజలు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి పూజలు చేస్తూ జన్మాష్టమిని జరుపుకుంటారు. మరుసటి రోజున నందా ఉత్సవ జరుపుకుంటారు. కృష్ణుడి పెంపుడు తల్లిదండ్రులైన నంద, యశోదల సంతోషకరమైన వేడుక అని పిలుస్తారు. జన్మాష్టమి రోజంతా భక్తులు ఉపవాసం ఉంటారు. వారు తమ అభిషేక కార్యక్రమంలో రాధా మధాబా స్నానం చేయడానికి గంగ నుండి నీటిని తీసుకువస్తారు. చిన్న రాధామాతకు అర్ధరాత్రి గొప్ప అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఒడిశాలో పూరీలోని జగన్నాథ దేవాలయం దాని గొప్ప రథయాత్ర వేడుకకు ప్రసిద్ధి చెందింది. జన్మాష్టమి సందర్భంగా రథయాత్రను నిర్వహిస్తారు.
0: ఇక అంతర్జాతీయ విషయానికి వస్తే, నేపాల్ జనాభాలో దాదాపు 80% మంది తమను తాము హిందువులుగా గుర్తించుకుని కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి జన్మాష్టమిని ఆచరిస్తారు. నేపాల్లో ఇది జాతీయ సెలవు దినం. భక్తులు భగవద్గీతను పఠిస్తారు, భజనలు, కీర్తనలు, మతపరమైన పాటలు పాడుతారు, కృష్ణుని ఆలయాలను అలంకరిస్తారు, దుకాణాలు, ఇళ్లల్లో కృష్ణుడి నమూనాలను ఉంచి పూజిస్తారు.
1: ఇక బంగ్లాదేశ్లో జన్మాష్టమి జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. జన్మాష్టమి నాడు బంగ్లాదేశ్ జాతీయ దేవాలయమైన ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమవుతోంది. ఆపై పాత ఢాకా వీధుల గుండా సాగుతోంది. ఊరేగింపు 1902 నాటిది, కాని 1948 నిలిపివేయబడింది. ఆ తరువాత 1989 ఊరేగింపు పునః ప్రారంభించబడింది.
0: ఫిజీలోని జనాభాలో కనీసం 1/4 మంది హిందూ మతాన్ని ఆచరిస్తారు. ఫిజీలో మొదటి భారతీయ ఒప్పంద కార్మికులు అక్కడికి వచ్చినప్పటి నుండి ఈ సెలవు దినాన్ని జరుపుకుంటారు. ఫిజీలో జన్మాష్టమిని కృష్ణాష్టమి అంటారు. ఫిజీలోని చాలామంది హిందువులకు ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు నుండి వచ్చిన పూర్వీకులు ఉన్నారు. ఇది వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఫిజీ జన్మాష్టమి వేడుకలు 8 రోజుల పాటు కొనసాగించటం ప్రత్యేకత. ఈ 8 రోజులలో హిందువులు తమ మండలీలు లేదా భక్తి సమూహాలతో ఇళ్ల వద్ద, దేవాలయాల వద్ద సాయంత్రం రాత్రిపూట అందరూ కలిసి భగవత్ పురాణాన్ని పఠిస్తారు, కృష్ణుడికి భక్తి పాటలు పాడుతారు, ప్రసాదాన్ని పంచుకుంటారు.
1: పాకిస్తాన్లో జన్మాష్టమిని పాకిస్తాన్ హిందువులు కరాచీలోని శ్రీ స్వామినారాయణ్ మందిర్లో భజనలు పాడడం, కృష్ణుడిపై ప్రబోధాలు చేయడంతో జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజున పాకిస్తాన్లో ఐచ్ఛిక సెలవు దినం.
0: యునైటెడ్ స్టేట్స్ లోని అరిజోనాలో గవర్నర్ జానెట్ నాపోలిటానో ఇస్కాన్ను అంగీకరిస్తూనే జన్మాష్టమి సందర్భంగా సందేశాన్ని పంపిన మొదటి అమెరికన్ నాయకుడు. ఈ పండుగను కరేబియన్ దేశాలైన గయానా, ట్రినిడాడ్, టొబాగో, జమైకా, సురినామ్లో కూడా హిందువులు విస్తృతంగా జరుపుకుంటారు.
1: ఈ దేశాలలో చాలా మంది హిందువులు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి వచ్చారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సా నుండి ఒప్పంద వలసదారుల వారసులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఈ విధంగా కృష్ణాష్టమి పర్వదినాన్ని ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం, దేశ విదేశాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను జరుపుకుంటారు.

జన్మాష్టమిని మణిపూర్లో ఉపవాసాలు, జాగరణ, గ్రంథాల పఠనం, కృష్ణ ప్రార్థనలతో జరుపుకునే ప్రధాన పండుగ. మధుర ఇంకా బృందావన్లో జన్మాష్టమి సందర్భంగా రాస్లీలాను ప్రదర్శించే

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో.
0: ఫోన్ నంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: మీరింతవరకు కృష్ణాష్టమి సందర్భంగా గోకులాష్టమి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, హిందీలో వార్తలు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: natural community as symbolic funerals were held by families of locals still missing. Meanwhile, joint rescue teams led by the Nepal Army continued their search, and an Indian tunnel rescue team has established a base in Siabrubesi to speed up treacherous operations at the Chilime powerhouse alongside the Nepali teams. On to sports. In women's cricket, India stormed into the semi-final of 2020 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. Chasing 194 for victory, Hong Kong were bundled out for just 56 runs in 16.2 overs. Smriti Mandhana shattered multiple world records with a breathtaking 124 off 64 balls, smashing 14 fours and 7 sixes. Mandhana surpassed Mithali Raj to become the leading run scorer in women's international cricket. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered the Indian-Belgium ties getting a boost despite the challenging international environment. The pioneer rights in New Delhi and Brussels seek to convert strong economic links into a broader partnership built on trust. 100% chance of El Nino lasting till February 2027 and intensifying into a very strong event in the coming months, raising the risk of floods, drought and extreme heat across large parts of the world, according to World Meteorological Organization reports in the Sun Times. The Indian Express cites the decision of the Apex Court on bar councils have no disciplinary power over law students. And finally, the Times of India mentions the passing away of Gloria Steinem, the U.S. activist and feminist, having a great influence on India on her during her trip to the country. The paper adds Steinem even featured in sari ads as a way of supplementing her income in India. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. ISRO successfully launches its Earth Observation Satellite EOS-05 onboard GSLV-F17 rocket from Sriharikota in Andhra Pradesh. Government forms 31-member Joint Parliamentary Committee to examine Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
4: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో యూఆర్ 29, ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 18, ఎస్సీ 15, ఎస్టీ 10 ఖాళీలు ఉన్నాయి. అదనంగా దివ్యాంగులకు 3 పోస్టులు కేటాయించబడ్డాయి. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కంపెనీ లా, లేబర్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హతగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్లు 35, ఓబీసీలు 38, ఎస్సీ ఎస్టీలు 40 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి. షార్ట్ లిస్ట్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారికి 25 రూపాయలు దరఖాస్తు ఫీజుగా వసూలు చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://upscionline.nic.in https://upscionline.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపడానికి ఆఖరు తేదీ September 11, 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్ వారు 2027-2028 విద్యా సంవత్సరంలో పీజీలో ప్రవేశాల నిమిత్తం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షతో దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 89 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లేదా చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. భారత్లో డిగ్రీ చదివిన విదేశీయులు కూడా అర్హులే. జామ్లో మెరిట్ రిజర్వేషన్లతో ఎంపిక అనేది ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్కు 1,000 రూపాయలు, రెండు పేపర్లకైతే 1,350 రూపాయలు, మిగతా వారికి ఒక పేపర్కు 2,000, రెండు పేపర్లకైతే 2,700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్దేశించబడింది. పరీక్షను 14 ఫిబ్రవరి 2027 నిర్వహిస్తారు. ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://jom.iitkgp.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://jom.iitkgp.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ October 12, 2026.
3: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. కార్యక్రమంలో మరి మన మొదటి శ్రోత ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపేల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, విజయ, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాహేజాది, సుందరాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు వీరందరి కోసం చిరుజల్లు చిత్రం నుండి ఈ పాట.

0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: కార్యక్రమంలో తర్వాతి శ్రోత జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం అమ్మ మాట చిత్రం నుండి ఈ పాట.

0: కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎన్ఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, పుల్లారావు, నాగమణి వీరందరి కోసం చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుండి ఈ పాట.

0: చురుక్కు చురుక్కు చురుక్కున చుర చుర చుర చుర చుర
1: రమ్మంటూ నేనంటే రానంటూ నువ్వు.
2: ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సూరజ్ బలి, జూగల్ కిషోర్, ఖండేల్వాల్, గట్టికలు శ్రీనివాస్, మురళీధర్, కవిత, మురళీకృష్ణ, రామకృష్ణ వీరందరి కోసం భక్త తుకారాం చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం గోపాల గోపాల చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత పటేలు బస్తీ రామవరం నుండి సరికొండ భవానీ, హిమవర్షిణి, హిమకాంతరాజు, తులసీరామరాజు వీరందరి కోరిక మేరకు ప్రేమానురాగం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరి కోసం భద్రకాళి చిత్రం నుండి ఈ పాట.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ప్రణామం, ప్రణామం,
1: ప్రణామం. ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో
0: ఫోన్ నంబర్ 7989701158.
2: ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్దిక్చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్చారి, సన్నీచారి వీరందరికీ

0: వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం అభివందనం.
1: ప్రణామం ప్రణామం ప్రణామం.
2: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందో 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి గూడ. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
9: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
10: మాట చెప్పాలి చెప్పాక ఫీల్ కాక.
9: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
9: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కార్యక్రమంలో చివరి శ్రోత నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం నుండి లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్ తెలియజేయండి. వీరందరి కోసం దశావతారం చిత్రం నుండి ఈ పాట.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం. ప్రణామం, ప్రణామం,
1: ప్రణామం. ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: మీరింతవరకు కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ వారి పాండురంగడు చిత్రంలోని పాటలు

0: పాడారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ప్రణవి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హిమబిందు, మాలవిక, శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్, సునీత, ఎంఎం కీరవాణి. సంగీతం అందించినవారు ఎంఎం కీరవాణి, సాహిత్యం సమకూర్చినవారు చంద్రబోస్. ఇప్పుడు వినండి ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ వారి పాండురంగడు చిత్రంలోని ఈ పాటలు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎన్ఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో
0: ఫోన్ నెంబర్ 7989701158.

0: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం.
1: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.

0: కోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076.

0: జ్ఞానం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ వారి పాండురంగుడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ప్రణవి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హిమబిందు, మాలవిక, శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్, సునీత, ఎంఎం కీరవాణి. సాహిత్యం అందించిన వారు చంద్రబోస్, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. వ్యాఖ్యానం శ్రీ సింగిరాల శ్రీనివాస్, శ్రీమతి స్వాతి.

శ్రీ మహావిష్ణువు అవతారాలలో దేనికదే ప్రత్యేకమైనదైన శ్రీకృష్ణావతార వైశిష్టం ఒక వైభవం. ఇతర అవతారాలు అలా సాగిపోతాయి, కాని శ్రీకృష్ణావతారంలో అందుకు భిన్నం. అందులో అనేక కోణాలు, భారత భాగవత కృష్ణతత్వాలలో సన్నిత భేదం గోచరిస్తుంది.

భారతంలోని శ్రీకృష్ణుడు మేధావి, రాజనీతి ధురంధరుడు, వ్యూహకర్త, దార్శనికుడు. భాగవతంలో లీలాకృష్ణుడు సున్నిత స్వభావి, గోపాలుడు గోపీ జనవల్లభుడు. ఆవులను కాస్తూ చెట్లు కొండలు గుట్టలు ఎక్కి లేగదూడలతో ఆడుకున్నాడు. సాధారణ పిల్లాడిలా మన్ను తిని అదలించబోయిన అమాయక అమ్మకు నోటిలో అనంత విశ్వాన్ని ప్రదర్శించాడు. ప్రీతితో సేవించినాడు. రాజనీతిజ్ఞుడు, మంచి మిత్రుడు, చీరలు ఎత్తుకెళ్లిన చిలిపివాడు కూడా. వస్త్రదానంతో శీలం కాపాడినవాడు శ్రీకృష్ణుడు.

ఎంత మాత్రమునా నెవ్వరు తెలచినా అంత మాత్రమే నీవు అని పదకవిత పితామహుడు అన్నమాచార్యులు అన్నట్లు శ్రీకృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు. ఆరాధ్యులకు ఆనంద స్వరూపుడు, ఇష్టులకు జగన్నాటక సూత్రధారి, అయిష్టులకు కపట నాటక సూత్రధారి, ఆపన్నులకు జగన్నాథుడు, నమ్మిన వారికి కొంగు బంగారం, జ్ఞానులకు వేదవేద్యుడు, పెద్దల పట్ల విధేయుడు, ఆదర్శ శిష్యుడు, అమాయక తల్లికి అల్లరి తనయుడు, అమిత స్నేహశీలి, నెగ్గాలన్న పట్టుతో పాటు తగ్గాలన్న విడుపు కలవాడు, పదవుల కోసం కాకుండా ధర్మం కోసం రాజకీయం నేర్పాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తానే చెప్పుకున్నట్లు అందుకు తగినట్లే వ్యూహరచన చేశాడు. పాండవ పక్షపాతిగా పేరు వచ్చినా తనది ధర్మం పక్షమేనని చాటి చెప్పాడు. పరిస్థితులకు అనుగుణంగా మసలాడు, వాటిని అనుకూలంగా మార్చుకున్నాడు. సర్వాంతర్యామి అయినా కూడా అందరితో అంటిముట్టనట్లే ఉన్నాడు.

శ్రీకృష్ణుని జీవిత విశేషాలు ప్రపంచ చరిత్రలో నాగరికతకు చుక్కానిగా దిశానిర్దేశం చేస్తాయి. ఏకేశ్వరవాద మతాలన్నీ ఈయన అందించిన గీతను అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో మతపరమైన యుద్ధాలు అనే ప్రసక్తే ఉండదు. ఆయన జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని ఒక పండుగలా యావత్ భారతం అతి భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.

శ్రీకృష్ణుడు ప్రకృతిని ప్రేమించాడు, ప్రకృతిలో పెరిగాడు, ప్రకృతిని ఆస్వాదించాడు, ప్రకృతిలోనే దైవాన్ని చూశాడు. ఇంద్రాది దేవతల ఆరాధన కంటే కొండలను, చెట్లను పూజించడం మేలన్నాడు. కొండ ఔషధాలు, బతకడానికి పండ్లు పూలు, గోవులకు గడ్డి, పశుపక్ష్యాదులకు నీడనిస్తాయి, ఇంతకు మించిన దైవమేముంటుంది అని వివరించి గోవర్ధనగిరిని అర్చింపచేశాడు. ఆయన వేషధారణలోనూ ప్రకృతి దర్శనమిస్తుంది. తలమీద పించం, మెడలోని చెంగల్వ పూదండ, చేతిలోని వేణువు, మొలతాడుకు కొమ్ముబూర, అన్నీ ప్రకృతి ప్రేమచిహ్నాలే. కృష్ణుణ్ణి ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే అంటారు ఆధ్యాత్మికవాదులు. అవతార కారణం ఏమైనా ప్రకృతి కోసమే పుట్టినట్లున్నాడు. పచ్చని పల్లె, వ్రేపల్లెకు వచ్చాడు కృష్ణుడు.

0: కృష్ణ భక్తుల నుంచి కృష్ణ వైరుల దాకా ఆయన రసరమ్య రూపాన్ని పొదవి పట్టాలని ప్రయత్నించిన వారే ఆయనను చేరాలని, ఆయన కావాలని కోరడం అంటే వారి జీవనంలోకి కృష్ణతత్వాన్ని ఆహ్వానించడంగానే భావించాలి. పూతన జీవితాపహరణం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు సంఘటనలను పరిశీలిస్తే అనేక కోణాలు ఆవిష్కృతమవుతాయి. శిశుప్రాయం నుంచి అడుగడుగున అనేక గండాలెదురైనా ఎదురీది నిలిచాడు. కష్టసుఖాలు, సుఖదుఖాలు, ఎగుడు దిగుడులు జీవనంలో భాగమంటూ వాటిని ఎలా అధిగమించాలి, ఎలా ఆనందమయం చేసుకోవాలో చాటి చెప్పిన చైతన్యమూర్తి కృష్ణ భగవానుడు.
1: త్రేతాయుగంలో రామదండు లాంటిదే ద్వాపరంలో కృష్ణ మిత్రమండలి. ఇందులో చోటు దొరికితే అదృష్టమే. ఆనక కృష్ణయే కాపాడుకుంటాడు. ఆయనను చూడకుండా మిత్రులు క్షణం కూడా ఉండలేకపోయేవారు. అడవిలో చద్దులు తిన్నప్పుడు వృత్తాకారంలో కూర్చునేవారు ఆయన అందరికీ కనిపించాలని. ఆయనంటే మిత్రులకు, జతగాళ్లంటే ఆయనకు అంత ప్రేమ. పేదరికంలో బాధపడుతున్నా, అడగడానికి అభిమానం అడ్డొచ్చిన బాల్య స్నేహితుడు కుచేలుడిని సత్కరించి ఆదుకున్న తీరు అద్భుతం. స్నేహానికి బంధుత్వానికి మధ్య అంతరం పాటించాడు. స్నేహానికి చనువు, బంధుత్వానికి గౌరవం ఇచ్చాడు. వెన్న దొంగ గొల్లగోపాల అని చిన్నతనంలో ఆట పట్టించిన అర్జునుడు అనంతర కాలంలో చెప్పిన క్షమాపణను ముదుగానే స్వీకరించాడు. ఒక వంక బావ, మరో వంక తాను అతనికి సారథి. అర్జునునికి ఆ రెండు స్థానాలు గౌరవనీయమైనవే. అందుకే ఆ అంతరం పాటించాడు శ్రీకృష్ణుడు. పశ్చాత్తాపం ప్రకటించిన పార్థుడితో, నీ రథం తోలేవాడిని, అంత మాటలెందుకులే బావా అని పెద్ద మనసుతో మన్నించాడు.
0: కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించేవాడని అర్థం. అందుకే ఆయన ముగ్ధ మోహన రూపాన్ని మధురం మధురం అధరం మధురం అని ఎంతగానో కీర్తిస్తారు. జన్మిస్తూనే తల్లిదండ్రులు దేవకీ వాసుదేవులకు నిజరూప సందర్శన భాగ్యాన్ని కలిగించిన మోహనాకారుడు.

0: తాను ఆచరించినదే గీతగా బోధించాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖ సమయంలో కుంగిపోవడం ధీర లక్షణం కాదని, సుఖదుఖాలను సమంగా స్వీకరించడం స్థిత ప్రజ్ఞత అని అన్నాడు. రాజసూయ యాగంలో అగ్రతాంబూలం సత్కారంలో భాగంగా వేలాది రాజుల సమక్షంలో ధర్మరాజు తనను అగ్రపీఠం మీద కూర్చోపెట్టినప్పుడు గర్వించలేదు. ద్వారకా పట్టణం కళ్ల ముందే కడలిలో కుంగిపోతున్నా దుఃఖపడలేదు. ఈ రెండూ కర్మానుభవ ఫలితాలుగానే భావించి సమంగా ఆనందంగా స్వీకరించాడు. దాయాదుల పోరుతో కురువంశం కూలిపోగా యదువంశంలో ముసలం పుట్టి పరస్పర కలహాలతో అంతరిస్తుందన్న గాంధారి శాపాన్ని విధి నిర్ణయంగానే భావించాడు. పరమాత్ముడై ఉండి కూడా ప్రతిచర్యకు పూనుకోలేదు. ఆ పరిణామాలను అవతారంలో భాగంగానే పరిగణించాడు.
1: కృష్ణుడు భగవాన్ స్వయం అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు అని మహర్షులు కృష్ణావతారాన్ని కీర్తించాడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధ్యేయంగా అవతరించిన 10 అవతారాలలో ఇది సంపూర్ణ అవతారమని, మిగిలినవి అంశావతారాలని చెబుతారు. పరమాత్మ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లింది. పరమాత్మ దేవదేవుడై, దేవదేవుడు దేవకీసుతుడై మానవ జాతి సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాలను ఆవిష్కరించాడు. అప్పటికి వేదాదుల నుంచి వ్యాప్తి చెందిన వివిధ యోగాలను సమన్వయించి బోధించిన ఆచార్యుడు. ఒక అధ్యయనం ప్రకారం ఇప్పటికీ 5121 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు తన 87వ ఏట గీతాబోధన చేశాడు. కృష్ణ పరమాత్మ భూతలంపై 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 గడియలు నివసించారని పెద్దలు నిర్ధారించారు. అర్జునుడి మోహాంధకారాన్ని తొలగించే నెపంతో బోధించిన ఈ గీత సమస్త మానవాళికి ఆదర్శ గ్రంథమైంది, వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలిచింది. ఇది ఏ ఒక్క మతానికో జాతికో పరిమితం కాదు. వ్యక్తిగత వృత్తిగత జీవితాలు ధర్మబద్ధంగా సజావుగా సాగేందుకు, ఆదర్శమైన సహజ స్థాపనకు సర్వకాలాలకు సర్వ ప్రాంతాలకు ఆరాధ్యనీయమైంది. గీతను బోధించేందుకే శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు.

కారకుడు, జగన్నాటక సూత్రధారి, రాధామానస చోరుడు, సత్య విధేయుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా జనబాహుళ్యాన్ని అలరించేది బాలకృష్ణ రూపమే. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ, బంగారు ములతాడు, పట్టుదట్టి, సంధ్యతావిదలు, సరిమువ్వ గజ్జలు, చిన్న కృష్ణ నిన్ను చేరికొలుతూ, ఎన్ని చిలిపి పనులు చేసినా అమ్మ మాటకు కట్టుబడతాడు. అమ్మ దగ్గర అమాయక శిశువు, అమ్మంటే ఎనలేని ప్రేమ, అవతార పురుషుడు. అమిత బలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు బందీ అయ్యాడు శ్రీకృష్ణుడు.

0: చిక్కుడు సిరి కౌగిటిలో అని పోతున చిన్న కన్నయ్య లీలలను వివరించాడు. ఆది మధ్యంతర రహితుడైన కృష్ణయ్య తల్లి అమాయకత్వానికి కరిగిపోయాడు. అందుకే లక్ష్మీదేవి కౌగిలికి, వేద వేదాంతులకు, సనకాది మునుల చిత్తాలకు చిక్కనివాడు ప్రేమమయ అయిన తల్లి చేతికి లీలా విలాసంగా దొరికిపోయాడు. బాలకృష్ణుని లీలలకు గుర్తుగా ఉట్లు కొట్టే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ రోజున ఉపవాస పూజాధికారాలు నిర్వహిస్తే పాప నివారణతో పాటు చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయని, విజయం సిద్ధిస్తుందని స్కంద పురాణం చెబుతోంది.
1: సమస్యలను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప భయపడి పారిపోకూడదని ఆత్మవిశ్వాసంతో చివరి వరకు పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు శ్రీకృష్ణుడు. జరాసంధుడితో 17 సార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. ఓడిపోయే సమయం ఎదురైనా ప్రతి సందర్భంలోనూ జరాసంధుడు పారిపోయి బలం పుంజుకుని మళ్లీ వచ్చేవాడు. అయినప్పటికీ కృష్ణుడు అతన్ని ఎదుర్కొన్నాడు. శత్రువును తుదముట్టించేందుకు ఒక అడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, అది విజయానికి పునాదన్నది శ్రీకృష్ణ యుద్ధ నీతి. కాలయవనుడి విషయంలో దీన్ని అనుసరించాడు. సైన్య సమేతంగా పోరుకు వచ్చిన కాలయవనుడి ఎదుట నిరాయుధుడిగా నిలిచాడు. అతనికి భయపడినట్లు నటించి పరుగులు తీసి పాడుపడిన గుహలోకి ప్రవేశించాడు. ఆయనని అనుసరించిన కాలయవనుడు గుహలో గాఢాంధకారంలో నిద్రిస్తున్న వృద్ధుణ్ణి కృష్ణునిగా భావించి కాలితో తట్టిలేపాడు. నిద్రాభంగాన్ని సహించలేని ఆ ముని ముచకుందుడు కళ్ళు తెరిచేసరికి ఆయన నేత్రాగ్నికి కాలయవనుడు నిట్ట నిలువున భస్మమయ్యాడు. అది యుద్ధ తంత్రమే కాదు, ముచకుందుడికి మోక్ష ప్రదానం కూడా.
0: శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. ధర్మం పరంగా రాజనీతి తెలిసినవాడు, ధర్మరక్షణే కర్తవ్యంగా ఎన్ని నిందలు వచ్చినా భరించినవాడు. శ్రీకృష్ణుడి ప్రవర్తన అర్థం కాని అర్జునుడికి కృష్ణుడు రణరంగంలో గీతను బోధించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఈ గీత భగవద్గీతగా లోకమున ప్రసిద్ది చెందింది. ఈ గీత బోధ విన్న అర్జునుడు తన అజ్ఞానం తొలగించుకొని యుద్ధం చేసి విజయం పొందాడు.
2: భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి

స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

0: దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.
1: ఎప్పుడు లోకంలో ధర్మం నశించి అధర్మం వృద్ధి పొందితే అప్పుడల్లా నేను అవతరిస్తానని శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశించాడు.

0: ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధినొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.
1: శ్రీకృష్ణుడు చేసిన ప్రతి పనిలో ఈ గీత అంతరార్థం నిలిచి ఉంది. దీన్నే కృష్ణతత్వం అని పండితులు చెబుతుంటారు. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

మీరింతవరకు కృష్ణం వందే జగద్గురు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీ సింగిరాల శ్రీనివాస్, శ్రీమతి స్వాతి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఇల్లాలు చిత్రం నుండి ఈ పాట.

0: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
1: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
0: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
1: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9989679076.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అసెంబ్లీ రౌడీ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: Yama
1: Danger.
0: Yama Danger.
2: చామంతి ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Yantanahu, 38. Two more deaths occurred while victims were undergoing treatment at hospitals in Kathmandu. The National Disaster Risk Reduction and Management Authority reported that as of last evening, 5,053 people were reported missing. Meanwhile, Nepal has also begun using DNA tests to identify victims. The government has constituted a 31-member joint parliamentary committee on Foreign Contribution Regulation Amendment Bill 2026. Lok Sabha MP Sanjay Jaiswal will head the joint panel to examine the amendment bill. Both houses of parliament gave their approval on the 12th of August for referring the Foreign Contribution Regulation Amendment Bill 2026 to the Joint Parliamentary Committee for further scrutiny. The bill aims to further amend the Foreign Contribution Regulation Act 2010. Office of the Chief Electoral Officer of Delhi has informed that the electors who were unable to submit their filled-in enumeration forms within the specified time, that is from the 30th of June to the 17th of August 2026, may file Form 6, along with the prescribed declaration form for inclusion during the claims and objections period, that is the 31st of August to the 30th of September this year. The festival of Janmashtami, marking the birth of Lord Krishna, is being observed across the country with religious fervor today. On the occasion, devotees observe fast, perform ceremonies and visit temples. Sweets and other food associated with Krishna are prepared and offered to Lord Krishna. Devotional songs and chanting is performed through the day and often late into the night. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have extended their greetings on the occasion of Janmashtami. In women's cricket, Indian team has entered the semi-finals of the T20 Asia Cup after a massive 137-run victory over Hong Kong in Dubai last night. Batting first, India scored 193 for 5 in 20 overs, powered by Smriti Mandhana's historic 124 off just 64 balls. And with that, we end this news bulletin.
1: Akashavani Kottagudem Kendram. శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం ఉంటారు. ముందుగా ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: కేంద్ర పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకం

0: కు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇప్పుడు వినండి డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం.

0: మీరింతవరకు డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన్ నటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమాపేశాలు దోహదపడతాయి. 3 రోజులు పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు ఆగస్టు 12న ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుఝామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వ కారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈ రోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే

0: జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజిన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్ కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ లో తన్వి శర్మ రౌండ్ ఆఫ్ 16 లో జపాన్ కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్ లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అస్సోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మొదటి మెట్టు సహాయ నిరాకరణ ప్రసంగం వింటారు.
1: సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర్య సమయంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం 1920 సెప్టెంబర్ 4 మొదలై 1922 ఫిబ్రవరి 12 ముగిసింది.

2019 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది. ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటిష్ పరిశ్రమలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులను వాడడం మానేసి ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడడం ప్రారంభించారు. 1921 సెప్టెంబర్లో మద్రాసులో డాక్టర్ అన్నీ బీసెంట్తో మహాత్మా గాంధీ భారతదేశంలోని పేదలతో తన గుర్తింపుకు గుర్తుగా తొలిసారిగా నడుము వస్త్రాన్ని స్వీకరించారు. 1919 మార్చిలో రౌలట్ చట్టం దేశద్రోహ విచారణలలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది. భారతీయులు దాన్ని రాజకీయ మేల్కొలుపుగాను, బ్రిటిష్ వారు ముప్పుగాను భావించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళనకారులపై సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్య తీసుకునే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం అయ్యేటప్పటికీ నైతికంగా దెబ్బతిని వెనుకబడి కుంగి ఉన్న భారతీయులు జాతీయ స్థాయిలో సామూహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డాడు. ఈ చట్టాన్ని ఒక్కసారి కూడా అమలు చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రద్దు చేశారు. ఈ చట్టం గాంధీలో సత్యాగ్రహ ఆలోచనకు బీజం వేసింది. సత్యాగ్రహాన్ని స్వాతంత్రానికి పర్యాయ పదంగా అతడు భావించాడు. మరుసటి నెలలో జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ ఆలోచనను ఆమోదించాడు. ఈ ఊచకోత అతడిలో స్వాతంత్రాన్ని కంటే తక్కువైనదేది ఆమోదయోగ్యం కాదు అనే నిశ్చయాన్ని కలిగించింది. సహాయ నిరాకరణ ఉద్యమం గురించిన గాంధీ ప్రణాళికలో బ్రిటిష్ పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే కార్యకలాపాలన్నిటి నుండి భారతీయులందరూ పని నుండి బయటికి వచ్చేయాలని ఒప్పించడం ఉంది. ఖద్దరు వాడకం ద్వారా స్వావలంబనను ప్రోత్సహించడంతో పాటు భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనడం, ఆంగ్లేయ దుస్తులను తొలగించడం మొదలైన వాటితో పాటు టర్కీలో ఖిలాఫత్ పునరుద్ధరణకు అంటరానితనం ముగింపుకు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపునిచ్చింది. ఫలితంగా బహిరంగ సమావేశాలు, సమ్మెలు జరిగాయి. 1921 డిసెంబర్ 6న జవహర్ లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఇద్దరూ మొదటిసారి అరెస్టయ్యారు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమాల్లో ఇది ఒకటి. నెహ్రూ తన ఆత్మకథలో వివరించినట్లుగా 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా సంఘటనతో అకస్మాత్తుగా ముగిసింది. స్వాతంత్ర ఉద్యమాలు, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, అహింసా మార్గాల ద్వారా నిరసనకారులు బ్రిటిష్ వస్తువులను కొనడానికి నిరాకరిస్తారు. స్థానికంగా తయారైన వస్తువులను వాడతారు. మద్యం దుకాణాల వద్ద పికెట్ చేస్తారు. అహింసా ఉద్యమ పద్ధతి భారత స్వాతంత్రం కోసం లక్షలాది మంది సాధారణ పౌరులను సమీకరించగల గాంధీ యొక్క సామర్థ్యం 1920 వేసవిలో ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ ఉద్యమం హింసకు దారితీస్తుందని గాంధీ భయపడ్డారు. రౌలట్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఊచకోత వంటి బ్రిటిష్ భారత ప్రభుత్వ అణచివేత విధానాల పట్ల ప్రతిస్పందనగా వచ్చినదే సహాయ నిరాకరణ ఉద్యమం. డాక్టర్ సత్యపాల్ అరెస్టుకు నిరసన తెలియజేస్తూ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న జలియన్ వాలాబాగ్ వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో సైనికులు పౌరులపై కాల్పులు జరిపారు. ఫలితంగా వేలాది మంది నిరసనకారులను హతమార్చారు. ఈ ఊచకోత పట్ల పెళ్లుబికిన ఆగ్రహం వేలాది ఉద్యమాలకు, పోలీసుల చేతుల్లో మరిన్ని మరణాలకు దారితీసింది.
ఈ ఊచకోత భారతదేశంలో బ్రిటిష్

పాలనలో అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనగా మారింది. అహింసా బోధకుడైన గాంధీ నిర్ఘాంతపోయాడు. అతను బ్రిటిష్ ప్రభుత్వపు మంచితనంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ సాతాను ప్రభుత్వానికి సహకరించడం పాపం అని ప్రకటించాడు. ఖలీఫా హోదాను పునరుద్ధరించడానికి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న భారత ముస్లింలు సహాయ నిరాకరణ ఉద్యమానికి తమ మద్దతు ఇచ్చారు. జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పాటు పంజాబ్ లో జరిగిన ఇతర హింసలకు ప్రతిస్పందనగా భారతదేశానికి స్వతంత్రం కావాలని ఉద్యమం కోరింది. తన సహాయ నిరాకరణ కార్యక్రమం పూర్తిగా అమలు చేస్తే సంవత్సరంలోగా స్వాతంత్రం వస్తుందని గాంధీ హామీ ఇచ్చాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మరొక కారణం ఏమిటంటే గాంధీ రాజ్యాంగ పద్ధతులపై అతడు విశ్వాసం కోల్పోవడం. బ్రిటిష్ పాలనకు సహకారిగా ఉండేవాడు సహాయ నిరాకరణవాదిగా మారాడు. సామాన్యులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, భారతీయ సంపదంతా బ్రిటన్ కు ప్రవహించడం, చేతితో తయారు చేసిన వస్తువుల స్థానంలో బ్రిటిష్ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను తీసుకురావడంతో భారతీయ చేతివృత్తుల వారిని నాశనం చేయడం, మొదటి ప్రపంచ యుద్ధం బ్రిటిషు సైన్యంలో భాగంగా పోరాడుతూ భారత సైనికులు చనిపోవడంపై బ్రిటిషు ప్రభుత్వం పట్ల ఆగ్రహం కూడా ఉద్యమానికి ఇతర కారణాలు. గతంలో బాలగంగాధర్ తిలక్ వంటి తొలి రాజకీయ నాయకులు ఇలాంటి పిలుపులు ఇస్తే బహిరంగ సమావేశాలు జరిగేవి. వాటి వలన శాంతి భద్రతలకు ఆటంకం కలిగేది, ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించేవి. బ్రిటిషు వారు వాటిని చాలా తీవ్రంగా పరిగణించేవారు. సహాయ నిరాకరణ ఉద్యమం వలస రాజ్యపు ఆర్థిక నిర్మాణాన్ని సవాలు చేయడమే లక్ష్యంగా ఉంది. బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర ఉద్యమం యొక్క డిమాండ్లను గమనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని గాంధీ పిలుపునిచ్చారు. అన్ని కార్యాలయాలు, కర్మాగారాలు మూసివేయాలి. రాజ్ నడిపే పాఠశాలలు, పోలీసు సేవలు, మిలిటరీ, సివిల్ సర్వీసుల నుండి వైదొలగాలని భారతీయులను ప్రోత్సహించారు. ప్రజా రవాణా, ఆంగ్ల తయారీ వస్తువులు, ముఖ్యంగా దుస్తులను బహిష్కరించారు. భారతీయులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాలు, బిరుదులను వెనక్కి ఇచ్చేశారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర పౌర సైనిక వంటి పదవులకు రాజీనామా చేశారు. అనుభవజ్ఞులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, మహమ్మద్ అలీ జిన్నా, యాన్నీ బీసెంట్ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కూడా ఈ ఆలోచనను విమర్శించింది. కానీ యువతరం భారతీయ జాతీయవాదులు ముగ్ధులయ్యారు, గాంధీకి మద్దతు ఇచ్చారు. తిరుగుబాటు ప్రభావం బ్రిటిష్ ప్రభుత్వాలకు పూర్తిగా షాకిచ్చింది. లక్షలాది మంది భారతీయ జాతీయవాదులకు భారీ ఊపునిచ్చింది. దేశంలో ఐక్యత బలపడింది. అనేక భారతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి. భారతీయ వస్తువులను ప్రోత్సహించారు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే చిన్న పట్టణంలో ఊచకోత జరిగింది. మద్యం దుకాణం ఎదుట నిరసన తెలుపుతున్న కొంతమంది వాలంటీర్లపై ఒక పోలీసు అధికారి దాడి చేశాడు. అక్కడ గుమిగూడిన రైతులు గుంపు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. 22 మంది పోలీసులు లోపలుండగా ఈ గుంపు స్టేషన్ కు నిప్పంటించింది. తిరుగుబాటు గాడి తప్పిందని మహాత్మా గాంధీ భావించాడు. దాని అహింసా స్వభావాన్ని కోల్పోవడం పట్ల నిరాశ చెందాడు. హింసకు ప్రతిహింసగా ఈ ఉద్యమం దిగజారడం ఆయనకు ఇష్టం లేకపోయింది. పోలీసులు కోపంతో ఉన్న గుంపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుంటే మధ్యలో పౌరులు బాధితులవుతున్నారు. అన్ని ప్రతిఘటనలు ముగించాలని గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. 3 వారాల పాటు ఉపవాస దీక్ష చేశాడు. చివరకు చౌరా చౌరీ సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. జాతీయ తిరుగుబాటును గాంధీ ఒంటి చేత్తో ఆపేసినప్పటికీ 1922 మార్చి 10న అతడిని అరెస్ట్ చేశారు. 1922 మార్చి 18న దేశద్రోహ పూరిత రచనలను ప్రచురించినందుకు అతనికి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది ఉద్యమాన్ని అణచివేయడానికి దారితీసింది. తర్వాత ఇతర నాయకులను అరెస్ట్ చేశారు. ఎక్కడో ఒకటి అరా సంఘటన

కార్యక్రమంలో మరొక అంశం, మార్గదర్శకుడు మన గురువు గారులకు ప్రణామాలు ప్రసంగం వింటారు. ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షరం కార్మికుడు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకిచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసే అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువు నడక నేర్పే నాన్న రెండవ గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. గురువు అంటే మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. ఇది సంస్కృత పదం గురు నుండి వచ్చింది. భారతీయ సాంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి. గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడు. సాహిత్య జ్ఞానంతో పాటు తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడు. విద్యార్థి జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, విద్యార్థి ఆధ్యాత్మిక పరిణామంలో సహాయపడేవాడు. గురువు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. తాను పొందిన సామర్థ్యాలను శిష్యుడు పొందడంలో సహాయం చేస్తాడు. నాటి భారతదేశంలో అనేక పెద్ద గురుకులాలు ఉన్నాయని పురావాస్తు శిలాశాసనాల ఆధారాలు సూచిస్తున్నాయి. హిందూ దేవాలయాలకు సమీపంలో విలసిల్లిన గురు శిష్య సాంప్రదాయం వివిధ జ్ఞాన రంగాలను సంరక్షించడం, సృష్టించడం, వ్యాప్తి చేయడంలో సహాయపడింది. ఈ గురువులు హిందూ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు, వ్యాకరణం, తత్వశాస్త్రం, యుద్ధ కళలు, సంగీతం, చిత్రలేఖనం వంటి విస్తృత అధ్యయనాలకు న్యాయకత్వం వహించారు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానమని హిందూ ధర్మం బోధిస్తుంది. హిందూ సంస్కృతిలో గురువు చారిత్రక గౌరవప్రదమైన ముఖ్యమైన పాత్ర ఉంది. వేదాలను బాగా పఠించినవాడు, అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు సరళమైన జీవితాన్ని గడుపుతాడని, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడని అద్వైతారక ఉపనిషత్తు పేర్కొంది. కొన్ని గ్రంథాలు తప్పుడు బోధకుల గురించి హెచ్చరించాయి. ఆధ్యాత్మిక అన్వేషకులు గురువు అంగీకరించే ముందే పరీక్షించాలని చెప్పాయి. అసమర్థులైన గురువులు ఎందరో ఉన్నారు. నిజమైన గురువులకే గ్రంథాల స్ఫూర్తిని అర్థం చేసుకుని స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉండి పాపం నుండి విముక్తి కలిగి ఉండాలని, డబ్బు, పేరు, ప్రఖ్యాతలు కోరుకోకుండా నిస్వార్థంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పాడు. హిందూ మతంలోని కొన్ని సాంప్రదాయాలలో స్వీయ జ్ఞాన సిద్ధికి చేరుకున్న వ్యక్తి తనకు తానే గురువు అవుతాడు. తంత్రంలో గురువును అస్తిత్వ సముద్రం దాటించే నావగా వర్ణిస్తారు. నిజమైన గురువు విద్యార్థి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గదర్శనం చేస్తాడు, సలహా ఇస్తాడు. ఎందుకంటే యోగ బీజం అంతులేని తర్కం నివారించడంలో వివేకం, శ్రద్ధ కలిగి ఉండాలని హెచ్చరిస్తాయి. ప్రతి ఇంట్లోనూ దీపాలు ఉన్నట్లుగా గురువులు అనేకం ఉంటారు. కాని సూర్యునిలా ప్రతిదానిని ప్రకాశింపచేసే గురువును కనుక్కోవడం కష్టం. వేదాలు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటిలో ప్రావీణ్యం ఉన్న గురువులు ఎందరో ఉన్నారు. శిష్యులు సంపాదన దోచుకునే గురువులు ఎందరో. కాని శిష్యుల బాధను తొలగించే గురువులు దొరకడం కష్టం. గురువు ఒక ఆదర్శ వ్యక్తి, ఒక ప్రేరణ. శిష్యుని ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేవాడు. సామాజిక, మతపరమైన స్థాయిలో గురువు మతాన్ని, హిందూ జీవన విధానాన్ని కొనసాగించడంలో సహాయం చేస్తాడు. హిందూ సంస్కృతుల్లో గురువుకు చారిత్రక గౌరవప్రదమైన ముఖ్యమైన పాత్రే ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ రాజకీయ నాయకుడు కావడానికి ముందు ప్రఖ్యాత ఉపాధ్యాయుడు, వినూత్న ఆలోచనాపరుడు మరియు హిందూ తత్వవేత్త. అతను తన ఉనికిలో 40 సంవత్సరాలు పైగా విద్యావేత్తగా, అతను దేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో తన ఉపన్యాసాల ద్వారా భారతీయుల హృదయాలను దోచుకోవడమే కాకుండా తన చర్చలు మరియు ప్రత్యేకమైన ఆలోచనలతో ప్రపంచ

దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాడు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల ప్రాముఖ్యతపై దృష్టి సారించడం ద్వారా సమాజంలో ప్రజలు చలించేలా ప్రభావితం చేశారు. తత్ఫలితంగా దేశం అభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర, సమాజంలో ఉపాధ్యాయులకు సరైన స్థానం కల్పించేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ప్రొఫెసర్గా ప్రపంచం మొత్తాన్ని విశ్వసించారని వేదాంతం మీకు తెలియజేస్తోంది. విద్య ద్వారానే మనిషి మనసును సరైన పద్దతిలో ఉపయోగించుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా చాలా గొప్ప తత్వవేత్త. అతను తన గొప్ప ఆలోచనల ద్వారా, రచనలు, ప్రసంగాల ద్వారా భారతీయ తత్వశాస్త్రాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. అతను 1988 బ్రిటిష్ ఇండియాలోని తిరుతన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో శ్రీ సర్వేపల్లి వీరస్వామి మరియు శ్రీమతి సీతమ్మ దంపతులకు సెప్టెంబర్ 5 జన్మించారు. అతని తండ్రి పొరుగున ఉన్న భూస్వామి కార్యాలయంలో ఆదాయ అధికారిగా పనిచేసేవారు. కుటుంబం సంపన్నమైనది కాదు. తండ్రికి తన కొడుకు ఆంగ్ల విద్యను అభ్యసించడం ఇష్టం లేదు మరియు అతను పూజారి కావాలని కోరుకున్నాడు. కాని జీవితంలో యువకుడికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. తిరుతనిలోని కేంద్రీయ విద్యాలయ ఉన్నత పాఠశాలలో తన చదువును పూర్తి చేసిన తర్వాత రాధాకృష్ణన్ 1896 తిరుపతిలోని హెర్మన్ బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్కు మారారు. మంచి విద్యార్థి, అతను అనేక అవార్డులను అందుకున్నాడు. అతను వెల్లూరులోని ఉర్హిస్ పాఠశాలతో పాటు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివాడు. అతను తత్వశాస్త్రంలో డిగ్రీని అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు మరియు 1906 ఈ విభాగంలో మాస్టర్ డిగ్రీని కూడా పొందారు. సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వ్యక్తుల జీవితాలపై ఇంత ప్రభావం చూపిన వ్యక్తి గురించి విద్యార్థులు తెలుసుకున్నప్పుడు ఇది వారికి వివిధ మార్గాల్లో స్ఫూర్తినిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనిని వారు చూసే విధానం తదనుగుణంగా మార్చబడుతుంది. వారికి ప్రతి విషయంలోనూ ఆశావాదం, దృక్పథం ఉంటుంది. ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రను అధ్యయనం చేయడం వారి జ్ఞానాన్ని మెరుగుపరచడంలో వారికి సహాయపడుతుంది. ఇది వారి విద్యా పనితీరుకు కూడా సహాయపడుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి చెందిన రాజకీయవేత్త, పండితుడు, అలాగే తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపాధ్యాయుడు మరియు 2వ రాష్ట్రపతి. రాధాకృష్ణన్ చాలా కాలం పాటు రచయితగా ఉన్నారు మరియు తన వృత్తి జీవితాన్ని జర్నలిస్టుగా గడిపారు. హిందూ మతం, వేదాంత మరియు ఆత్మ యొక్క మతం పేర్లతో అతను వివరించిన తన విశ్వాసాన్ని వివరించడానికి, రక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడు. అతను తన హిందూ మతం నైతికంగా ఎలా ఆచరణీయమైనదో ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. అందుకే రాధాకృష్ణన్ పాశ్చాత్య ప్రపంచంలో హిందూ మతానికి ఉదాహరణగా విద్యావేత్తలు పరిగణిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ బాల్యం మరియు అతని కుటుంబం, విద్యావేత్తగా ఆయన చేసిన కృషి, అతని రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ప్రాథమిక విద్య కోసం చదివిన పాఠశాల తిరుత్తర్ని యొక్క కేవీ ఉన్నత పాఠశాల. 1996 ఆయన తన విద్యను తిరుపతిలోని హెర్మన్ బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్ మరియు వాలజపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మార్చారు. అతని ఉన్నత విద్యా అవసరాలను పూర్తి చేయడానికి అతను వేల్లూరులోని ఉర్హిస్ కళాశాలలో చేరారు. 17 అతను తన మొదటి ఆర్ట్స్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అతను 1906 అదే కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్ డిప్లొమాతో పట్టభద్రులయ్యారు. ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత్ అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిపోజిషన్స్ సర్వేపల్లి తన బ్యాచిలర్ థీసిస్ కోసం రాశారు. వేదాంత పథకం నైతికతకు సరిపడదన్న వాదనకు ప్రతిస్పందనగా ఇది వ్రాయబడింది. రాధాకృష్ణన్ కేవలం 20 అతని ప్రవచనం ప్రచురించబడింది. సర్వేపల్లి రాధాకృష్ణన్కి 16 శివకాముతో వివాహమైంది. రాధాకృష్ణన్ మరియు శివకాములు సంతోషంగా వివాహ జీవితాన్ని గడిపారు. రాధాకృష్ణన్కు 6 పిల్లలు.

ప్రతిష్టాత్మక పత్రికలను అనేకం వ్రాశారు ఆయన. అతను రాసిన మొదటి పుస్తకం రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీని కూడా రాశారు. ఠాగూర్ యొక్క తత్వశాస్త్రం అతను పేర్కొన్నట్లు అతని భారతీయ ఆత్మ యొక్క నిజమైన స్వరూపం. అతను 1920లో తన రెండవ రచన ది రీన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరసీ ఫిలాసఫీని విడుదల చేశారు. 1921లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర రంగంలో బోధకునిగా నియమితుడయ్యాడు. అక్కడ అతను కింగ్ జార్జెస్ వర్సెస్ చైర్ ఆఫ్ మోరల్ అండ్ మోరల్ సైన్స్ పై బోధనలు చేసేవాడు. జూన్ 1926లో బ్రిటిష్ ఎంపైర్ యూనివర్సిటీ కాంగ్రెస్ లో అతని యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా విశ్వవిద్యాలయం ప్రాతినిధ్యం వహించింది. మరియు సెప్టెంబర్ 1926లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీలో పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్ లో 1929లో అందించబడిన ఆదర్శాల జీవితానికి సంబంధించిన హిబర్ట్ ఉపన్యాసాన్ని ఆయన అంగీకరించడం ఆ కాలంలోని మరో ముఖ్యమైన విద్యా సంఘటన. 1931 జూన్లో జార్జ్ వివిద్యలో అతను చేసిన కృషికి అతనికి నైట్ గా బిరుదిచ్చారు. భారత గవర్నర్ జనరల్ 1932 ఏప్రిల్ ప్రారంభంలో విల్లింగ్డన్ ఎరెల్ కు అధికారికంగా అతని గౌరవాన్ని అప్పగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతను ఆ బిరుదును ఉపయోగించడం మానేశాడు మరియు దానికి బదులుగా తన విద్యా సంబంధమైన బిరుదు అయిన డాక్టర్ ని ఉపయోగించడం మొదలుపెట్టారు. 1931 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. నోబెల్ బహుమతి అతనికి 1937లో సాహిత్యానికి లభించింది. 1960 వరకు ఈ బహుమతికి ప్రతిపాదనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అతను 1939లో పండిట్ వారసుడిగా అధికారికంగా ఆహ్వానించబడ్డాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మదన్ మోహన్ మాలవ్య అతను జనవరి 1948 నుండి జనవరి 1949 వరకు బీహెచ్యూ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. మంచి అకాడమిక్ ట్రాక్ తర్వాత రాధాకృష్ణన్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అతని రాజకీయ జీవితం అతని అంతర్జాతీయ ప్రభావాన్ని అనుసరించి ప్రారంభమైంది. 1928 జరిగిన ఆంధ్ర మహాసభలో దృఢంగా కొనసాగిన వారిలో ఆయన కూడా ఉన్నారు. దానిలో మద్రాస్ ప్రెసిడెన్సీ రాయలసీమలోని సీ డెడ్ జిల్లాల డివిజన్ కు పేరు మార్చడంలో ఆలోచన కోసం వాదించారు ఆయన. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాలలో రాధాకృష్ణన్ భారతీయ రాజకీయాలు మరియు విదేశీ వ్యవహారాలపై ప్రమేయం పెరిగింది. 1946 నుండి 1951 వరకు రాధాకృష్ణన్ కొత్తగా ఏర్పడిన యునెస్కో అధికారిక ఎగ్జిక్యూటివ్ బోర్డర్లో పనిచేశారు మరియు భారత ప్రతినిధి బృందానికి న్యాయకత్వం కూడా వహించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 2 సంవత్సరాల పాటు రాధాకృష్ణన్ కూడా తన భారత రాజ్యాంగ సభలో ఎన్నుకోబడిన భాగస్వామి. 1952లో రాధాకృష్ణన్ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1962లో ఆయన దేశ రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్ రాసిన రెండవ పుస్తకం 1923లో విడుదలైంది మరియు దీనికి భారతీయ తత్వశాస్త్రం అని పేరు పెట్టారు. 1922లో ప్రచురించబడిన ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ రాధాకృష్ణన్ యొక్క 3వ నవల. ఇది హిందూ తత్వశాస్త్రం మరియు విశ్వాసాలకు సూచించబడింది. ది యాన్ ఐడియాలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ 1929లో ప్రచురించబడింది. ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా పిలువబడే కల్కి 1929లో ప్రచురించబడింది. రాధాకృష్ణన్ 1939లో తూర్పు మతాలు మరియు ప్రాచ్యాత్య ఆలోచనల పేరుతో తన 6వ పుస్తకాన్ని విడుదల చేశారు. మతం మరియు సమాజం 7వ పుస్తకంగా 1947లో విడుదలైంది. 1948లో భగవద్గీత పరిచయ వ్యాసం, సంస్కృత వచనం, ఆంగ్ల అనువాదం మరియు గమనికలు ప్రచురింపబడ్డాయి. అతని రచనల 10వ సంపుటి ది ప్రిన్సిపల్ ఉపనిషత్తు 1953లో వెలువడింది. ది రికవరీ ఆఫ్ ఫెయిత్ 1956లో విడుదలైంది. 12వ పుస్తకం 1957లో విడుదలైన ఎ ఫోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క తత్వశాస్త్రం. ఇది మొదటి 1959లో ప్రచురించబడింది. అతని చివరి పుస్తకం మతం, సైన్స్ అండ్ సంస్కృతి 1968లో విడుదలైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక పండిత రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త. అతను 20వ శతాబ్దంలో విద్యా ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన మరియు ప్రసిద్ధ భారతీయ మేధావులలో ఒకరు. రాధాకృష్ణన్ ఒక జీవితాంతం మరియు ఒక వృత్తి జీవితాన్ని రచయితగా ఒక విశ్వాసాలను నిర్వచించడానికి, వాటిని రక్షించడానికి

మరియు హిందూ మతం, ఆత్మ యొక్క మతం పేర్లతో వివిధ మార్గాల్లో పిలిచే తన మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ గా పిలువబడే బదులు అతను తన విద్యా ప్రతిభకు ఉపాధ్యాయుడిగా పేరు పొందారు. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అన్నారు మహానుభావుడు కబీర్దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలను తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు గురువన్నమాట. అలాంటి గురువు దైవం కంటే మిన్న. భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకాడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతిని, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మహాభారత కాలం నుండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి శిశులైన గురు శిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తారు. మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వాక్యాల నేపథ్యం నుంచే ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన వచ్చిందేమో. యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వడం అని పిలిస్తే యుగపురుషుడే వచ్చి ఉపన్యాసమిచ్చినట్లు ఊహించారు. తరతరాలుగా యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారణలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజేసిన ధీమంతుడు దిశాలి సర్వేపల్లి. మీరింతవరకు మార్గదర్శకుడు మన గురువుగార్లకు ప్రణామాలు ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

గోకాఫసల్ వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమాపేశమైన సందర్బంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్పూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

0: పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తల సమాపేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
1: రాష్ట్రంలో ప్రతి అమ్మకు దాతకు కాంగ్రెస్ పార్టీ 66,000 రూపాయలు బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు మీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను. 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములాటలో పుట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్ సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసర్ టు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాల్ని అభివృద్ది చేయాలని, దాంట్లో భాగంగా రామలోరి దేవాలయాన్ని కనీవిని ఎరగిన రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాముల వారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమేను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనానుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: తెలంగాణలో కొర్రమేన చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల అని కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించడం అయితే జరిగింది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ మరల్ చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని క్లస్టర్ గా నిర్దేశించడం జరిగింది.
0: రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికీ ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట అధ్యకుడు బీజేపీ రాష్ట కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవేళ రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లపై నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేయాలని, హైయర్ వెహికల్ ఛార్జీలు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జపాన్లో అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఉద్యోగ అవకాశాలున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కల 25 ఏళ్లలోపు యువత ఈ శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తేజిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫీదిస్తారు. నల్గొండ జిల్లాలో బీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్ కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్ లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంటా వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వసన్నద్దమవుతోందని, కాప్ల చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని లోక్భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాదా పూర్వకంగా కలుసుకున్నారు. రాష్టానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం వింటారు.
1: అంటే మన ఆరోగ్యం కాపాడబడాలంటే మన నోటి ద్వారానే అది సాధ్యమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి మూల కారణం.
2: అవును సార్.
1: ఈ ఆరోగ్య పరిరక్షణలో అంటే మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా
2: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి మనం కొత్తగా ఏం కొనాల్సిన అవసరం లేదు, లేదంటే మనం కొత్త కొత్త వంటలు చేయాల్సిన అవసరం లేదు. మన కిచెన్ ఏదైతే ఉందో, మన వంటగది, దాంట్లోంచి మనం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆరోగ్యంగా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనం తినే అన్నం, పప్పు, కూర, ఈ మధ్య చెప్పడానికి ఫ్యాన్సీగా అంటున్నారు కానీ దాంటికి మించిన మంచి ఆహారం ఇంకెక్కడా లేదన్నమాట. మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ అని ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది కదా, అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం మళ్ళీ ఆలోచిస్తున్నామంటే ఇలాంటివి మనం రోజు తినే దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.
1: ముఖ్యంగా ఒక సగటు మనిషి తను తీసుకునే ఆహారంలో ఏ ఏ ఐటమ్స్ ఏ ఏ నిష్పత్తిలో ఉంటే సంపూర్ణ ఆహారం అవుతుంది.
2: మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్ని అవసరమే. అంటే మనం అన్నం, చపాతి, ఇడ్లీ ఇట్లాంటి వాటితో పప్పు, చట్నీ ఇవి కూడా అవసరం అన్నమాట. ఏ ఒక్కటి వదలడానికి లేదు.
1: అంటే అటు పిండి పదార్థాలు, మాంసకృత్తులు
2: అన్ని అవసరం.
1: ఫైబర్ అంటే కూరగాయలు, పీచు పదార్థాలు అన్ని కూడా సమ్మిళితం చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటారు.
2: తప్పకుండా.
1: ముఖ్యంగా చాలా మంది గమనిస్తుంటాము ఈ మధ్యలో డైటింగ్ అని చెప్పేసి లాంగ్ ఫాస్టింగ్స్ చేస్తుంటారు. ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా డైట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి?
2: ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా అమ్మాయిల్లో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రీసెంట్ గా రీనేమ్ అయింది. అది దాన్నే పాలిమెటబాలిక్ ఓవేరియన్ సిస్ట్ అంటున్నారు. ఇది ఎక్కువగా చూస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలో లేనివి లేవు, వాళ్లకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ దెన్ మేజర్ గా ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వాళ్లకి నిద్ర రాకపోవడము, గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. లైఫ్ స్టైల్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న వయసు నుంచే డయాబెటీస్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే ఈ మధ్య కిడ్నీ, లివర్ కూడా చెడిపోతున్నాయి. వాళ్ళు తీసుకునే ఆహారం కూడా కరెక్ట్ గా ఉండట్లేదు. ఫ్రైడ్ ఐటమ్స్ పెరగడంతో పాటు ఆల్కహాల్ ఇంటేక్ కూడా పెరిగిపోతుంది వీకెండ్ పార్టీస్ మూలాన.
1: అవని గారు, మనం ముఖ్యంగా గమనిస్తుంటాము ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితము ఈ మధుమేహం అని, డయాబెటీస్ అని, బీపీ అనేది చాలా తక్కువ శాతంలో ఉండేదట. అంటే ఈ జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా, ఆచార వ్యవహారాల్లో మార్పులు వచ్చిన కారణంగానే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, డిసీజెస్ ఎక్కువగా ప్రబలిపోతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ నగరీకరణ జరిగినప్పుడు ఈ పట్టణాల్లో విపరీతమైన ఒత్తిడికి లోనే పనిచేసే వాళ్ళలో తరచుగా చిన్న వయసు వాళ్ళల్లో కూడా కనబడుతున్నాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు?
2: అదే యాక్చువల్లీ నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాము, ఈ ప్రాబ్లమ్స్ అంటున్నాం, చిన్న చిన్న ఇష్యూసే. అంటే చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అయిపోవడం, స్ట్రెస్ తీసుకోవడంతో ప్రెగ్నెన్సీ టైంలో మదర్ స్ట్రెస్ ఉండడంతో బేబీ కూడా అలానే స్ట్రెస్ తో పుడుతుంది. వాళ్ళు కూడా తట్టుకోలేక సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఇవే కాకుండా మీరు చూస్తే నిద్ర లేకుండా ఉండడం వలన నెక్స్ట్ డే కూడా స్పాయిల్ అయిపోతుంది జనాలకి. అంటే వాళ్ళకి ఏ టైంలో పడుకోవాలో తెలియదు. 6 గంటలు పడుకుంటున్నా అంటున్నారు కానీ రాత్రిపూట పడుకుంటేనే మనకి ప్రాపర్ గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందుకే ఈ సమయంలో చూసుకుంటే ఆక్సిటోసిన్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేసుకోవడానికి కూడా జనాలు బయటకు వెళ్లాల్సి వస్తుంది, సంతోషాన్ని కూడా వెతుక్కోవాల్సి వస్తుంది.
1: మనం గమనిస్తుంటాము హార్మోన్స్ అన్నారు అవని గారు, భోజనం చేసేటప్పుడు కూడా రకరకాల ఎంజైమ్స్ గానీ హార్మోన్స్ గానీ మన జీర్ణ ప్రక్రియలో కూడా సమయానుకూలంగా రిలీజ్ అవుతాయంటారు. మన శరీర రచన ప్రకారము సమయానుసారంగా భోజనం చేసినట్లయితే ఆ డైజెషన్ కూడా ప్రాపర్ గా జరిగి సరైన ఎనర్జీ వస్తుందంటారు. ఇలా సమయాన్ని తప్పించి ఇర్రెగ్యులర్ ఫాస్టింగ్స్ అను,

0: సమయాన్ని తప్పించి తినడము, సమయం కాని సమయంలో తినడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇంతకీ సమయానుకూలంగా సమయానుసారంగా తినడం అనేది న్యూట్రిషన్లో అంటే ఎంతవరకు ఇంపార్టెంట్, ఎలా చేయాలంటారు?
1: సమయం తగ్గట్టు తింటే మనము సన్ని ఫాలో అవుతున్నట్టు. అందుకే చాలా వరకు సాయంత్రం అవ్వగానే తినకూడదు అని ఆహారంని రిస్ట్రిక్ట్ చేస్తారు. రాత్రిపూట ఆహారం తిన్నా అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఆ డైజెస్ట్ అవ్వంది మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సమయానుసారం తింటే మన బాడీకి ఇండైజెషన్ ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఈ మధ్య చాలా వరకు గ్యాస్ వస్తుంది, జీర్ణం అవ్వట్లేదు, త్రేంపులు వస్తున్నాయి తినంగానే అంటున్నారు. ఇవన్నీ ఇర్రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. హైపర్ అసిడిటీ, అల్సర్ ఫార్మేషన్, గ్యాస్ రావడం, ఇవన్నీ చాలా సహజంగా ఉంటున్నాయి. అందుకని వీళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళని నార్మల్ టైమ్స్ ఫాలో అయ్యేలాగా చూసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటది.
0: ముఖ్యంగా ఈ త్రేనుపులు, గ్యాస్ అన్నారు కదా అవని కాదు, దాంతోపాటు హైపర్ అసిడిటీ అని, అల్సర్స్ అని కూడా బాధపడుతుంటారు. ఏం తినాలన్నా భయం వేస్తుంది, కడుపులో మంట వచ్చేస్తుంది అంటారు. ఇలా రావడానికి కారణం ఏంటంటారు? ఇది కూడా న్యూట్రిషన్ లో జరిగే అంటే మనం తీసుకునే ఆహారంలో జరిగే లోపమే అంటారా?
1: మనం తీసుకునే ఆహారం మూలాన లోపం ఉంటది, మనం తీసుకునే సమయం మూలాన లోపం ఉంటది. ఆడ్ టైమ్స్ లో తిన్నా సరే ఇలాంటివి సహజంగా వస్తూ ఉంటాయి. అందుకని తీసుకునే ఆహారం కరెక్ట్ గా ఉండాలి. ప్లస్ మహా అయితే మసాలా స్పైసెస్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఆయిల్ కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు జనాలు కావాల్సిన దానికన్నా ఎక్కువ. ఒకప్పుడు పిండి వంటలు అంటే పండగలకు ఉండేవి, ఈ మధ్య పిండి వంటలే కాదు, అన్నిట్లో ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అది చాలా మందికి సరిగ్గా డైజెస్ట్ కూడా అవ్వట్లేదు. అందుకే హైపర్ అసిడిటీ ఆర్ అల్సర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.
0: ముఖ్యంగా మనం గమనిస్తుంటాము ఈ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఫుడ్ క్షణాల్లో మొబైల్లో ఆర్డర్ పెట్టగానే కొన్ని నిమిషాల్లో గంటల్లో వచ్చేస్తుంది. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెచ్చుకుంటున్నారు. కానీ ఆ ఫుడ్ ఎప్పుడు చేశారు, ఏ వస్తువులతో చేశారు, ఏ ఆయిల్లో చేశారు, ఎంతకాలం క్రితం స్టోర్ చేశారు, ఇవన్నీ తెలియకుండానే తింటున్నాము. ఇవి కూడా ఆరోగ్యం పట్ల నష్టదాయకంగా ఉన్నాయంటారా?
1: చాలా ఎక్కువ నష్టదాయకం. ఎందుకంటే ఎప్పుడు చేశారో తెలియంది, ఇప్పుడు ఒక ఆహారం పాడవుతుంది అంటేనే అది హెల్దీ. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడప్పుడు ఆహారం ఫ్రెష్ గా వండుకుని తినేవాళ్ళు, దాన్ని స్టోర్ చేయకుండా. మనం మహా అయితే తినేది ఓన్లీ సద్దన్నం. సద్దన్నం ఒకటే హెల్దీ, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటే అది గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. ఈ మధ్య మనం ఆయిల్ ఎక్కువ వేయడం కాకుండా ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీని మూలాన దాని స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అంటే చాలా వరకు మీరు రీసెర్చ్ చేసినప్పుడు మనం చూసేది ఏంటంటే మనం ఏదైతే ఆహారం ఒక దగ్గర పెడతామో లైక్ బర్గర్ ఆర్ పిజ్జా, అది ఎక్కువ సమయం వరకు పాడవ్వదు. అలాంటివి మనం పొట్టలో వేసుకుంటే ఆబ్వియస్లీ మన పొట్ట పాడవుతుంది కదా. అందుకే ఇలాంటివి తీసుకోకుండా కొంచెం హెల్దీ ఫుడ్ అనేది అంటారు.
0: ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా వాడతారు, అది కూడా ఆరోగ్యానికి చాలా నష్టదాయకం అంటారు, నిజమేనా అంటారా?
1: అవును, చాలా ఎక్కువ నష్టదాయకం. అవి మనకి మంచి చేయవు గానీ చెడు మాత్రం చాలా ఎక్కువ చేస్తాయి. అందుకని ఇట్లాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి మనం.
0: న్యూట్రిషన్ తో పాటు ఎలిమినేషన్ అంటే ప్రాపర్ డీటాక్సిఫికేషన్ కూడా చేయాలి అని అంటారు. దానికి తగ్గట్టు సరైన వ్యాయామం గానీ, మన బోల్ మూమెంట్స్ కూడా రైట్ పద్ధతిలో, కలకృత్యాలు కూడా సరైన సమయంలో వెళ్లడం కూడా ఇంపార్టెంట్ అంటారు. ఆహారము నిత్య జీవన శైలిలో ఉండే ఏ మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమంటారు?
1: మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. చాలా మంది డీటాక్సిఫికేషన్ అంటే ఏదో జ్యూసో, లేకపోతే ఒక ఫుడ్ మానేసి ఇంకొక ఫుడ్ తినడము, లేకపోతే ఒక రోజు మొత్తం ఉపవాసం ఉండడము, ఇది డీటాక్సిఫికేషన్ అంటారు. కానీ సరైన డీటాక్సిఫికేషన్ అనేది మన లివర్ ఎప్పుడు చేస్తూనే ఉంటది, మన బాడీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటది. ఇవి చేయడానికి మన బాడీకి కావాల్సిన డీటాక్సిఫికేషన్ ఏంటంటే మనం ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి. ఫస్ట్ నిద్ర అనేది సరైన టైంకి తీసుకోవాలి, మినిమం 7 to 8 hours అనేది కంపల్సరీ. చిన్నవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, లేదు నేను మధ్యాహ్నం పూట గంట పడుకుంటాను అది కాదు. నైట్ టైం ప్రాపర్ గా 10:30-11 కి పడుకోవాలి, పొద్దున 6:30-7 కి లేసేలాగా చూడాలి ఫస్ట్ థింగ్. సెకండ్ వ్యాయామం, పొద్దున లేయంగానే ఒక అర్ధ గంట. వ్యాయామం అనేది ఫిట్నెస్ ఆర్ యాబ్స్ మజిల్ బిల్డింగ్ కాదు, మనం ఫిట్ గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెమన్నా తీసుకునేలాగా చూడండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏంటంటే మన డే అంత కన్ఫ్యూజన్ తో ఉంటది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము, అలసిపోతాము, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఆకలి మీదకి వెళ్తుంది. అండ్ దెన్ మనం తీసుకునే ఏదైతే నెక్స్ట్ మీల్ ఉంటుందో దాంట్లో ఏంటంటే మనం ఆహారం ఎక్కువ

0: పిండి పదార్థాలు కానీ పీచు పదార్థాలు కానీ విటమిన్స్ మినరల్స్ అన్నీ సంబంధించినవన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. ఒకవేళ ఆరోగ్యం ఇబ్బంది ఏదన్నా అనారోగ్యాన్ని బారిన పడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగి కోలుకునే పరిస్థితిలో కేవలం మందులే కాకుండా హీలింగ్ అంటే మనం తిరిగి నార్మల్ అవ్వడానికి ఆరోగ్యం కూడా ఉపకరిస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజమో, ఏ వ్యాధుల వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1: మనము ఇప్పుడు హాస్పిటల్లో తీసుకోలేని సాఫ్ట్ డైట్ అంటే కొంచెం కిచడి, పొంగల్, పెరుగన్నం ఇట్లాంటివి ఇలాంటి తిన్నా సరే చాలా వరకు డిశ్చార్జ్ చేయరు. ఎందుకంటే ఒక మంచి ఆహారం సరిగ్గా తీసుకుంటేనే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. అందుకని ఆహారమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆహారమే మొత్తం అనట్లేదు, కానీ వాళ్ళకిచ్చే మెడిసిన్ తో పాటు ఆహారం ఇస్తేనే బాడీ అనేది సరిగ్గా పనిచేస్తుంది. సో ఆహారము ప్రతి డిజీజ్ కండిషన్ కి వేరువేరుగా పనిచేస్తుంది. డయాబెటీస్ కి ఒకలాగా అంటే వాళ్ళకి షుగర్స్ కట్ డౌన్ చేసేసి మనం ఇచ్చే ఆహారం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట డే అంతా వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి.
0: అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేది
1: ఇస్తాం. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తో పాటు ఫైబర్ రిచ్, ఇంకా ప్రోటీన్ రిచ్, వాళ్ళకి బ్యాలెన్స్ అనేది అవసరం. కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ కి మనము థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాపర్ గా ఉండడానికి అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఇస్తామన్నమాట వాళ్ళకి అది కంట్రోల్లో పెట్టడానికి. అండ్ దెన్ ట్రిగరింగ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట, క్యాబేజ్, కాలీఫ్లవర్, కొంతమందికి అది పడదు ఇంకా, అందుకని వాళ్ళకి హార్మోన్స్ ట్రిగర్ అవ్వకుండా అది అవాయిడ్ చేస్తాం. బీపీ పేషెంట్స్ కి కొంచెం సోడియం, పొటాషియం ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవి రిస్ట్రిక్ట్ చేస్తాం అన్నమాట. వాటిల్లో ఏవైతే ఎక్కువ ఉంటే వాళ్ళకి బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. అందుకని డిజీజ్ కండిషన్ స్పెసిఫిక్ ఫుడ్స్ అనేది ఉంటాయి. క్యాన్సర్ కూడా ఏంటంటే మనము మంచి ఆహారం ఇస్తాం కీమో ఇంకా రేడియేషన్ కి వాళ్ళకి బలంగా ఉండడానికి, అంటే బరువెక్కే ఫుడ్స్ కాదు, బలంగా ఉండి వాళ్ళకి ప్రాపర్ గా ఆ కీమో ఇంకా రేడియేషన్ ని తట్టుకునే శక్తినిచ్చే ఫుడ్ ఇస్తాము.
0: అంటే ఆహారం వల్ల మన శక్తి, మన ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తి కూడా పెరిగి రోగం నిదానించడంలో, తిరిగి రికవర్ అవడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
1: చాలా ఎక్కువ, ఎందుకంటే ఏదైతే టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారో ప్రతి డిజీజ్ కండిషన్ కి అవి పనిచేయాలన్నా ఆహారం కంపల్సరీ. ఏదన్నా సప్లిమెంట్ ఇస్తున్నా సరే, ఇప్పుడు ఒక కొన్ని కొన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు, విటమిన్ డి, బి12, ఐరన్ తక్కువైపోయినాయని, అవి కూడా ఎప్పుడు పనిచేస్తాయి? అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఆహారం తిన్న తర్వాతే పనిచేస్తాయి. అందుకని ఆహారం చాలా ఇంపార్టెంట్.
0: ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అంటే 12 ఏళ్లలోపు ఉండే పిల్లలకి, ఇన్ఫాంట్స్ అంటే చంటి పిల్లలకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అలాగే యువతులు అంటే ఇప్పుడైతే వాళ్ళు మంచి అంటుంటారు కదండి, వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరగాలి అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కొంచెం వయసు మళ్ళిన తర్వాత అంటే 40s 50s వచ్చిన తర్వాత, 60s 70s తర్వాత, అలాగే జీరియాట్రిక్ కేర్ అంటే వయోవృద్ధుల పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి వివరించండి.
1: చిన్నపిల్లలకి ఇన్ఫాంట్స్ నుంచి ఏంటంటే ఈ మధ్య కంపల్సరీ 0 షుగర్ అంటున్నారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు వాళ్ళకి షుగర్ కట్ డౌన్ చేసేస్తే వాళ్ళకి ఏంటంటే మనం ఆహారం పెట్టేది హెల్దీగా ఉండాలి. అంటే మనం ఇంట్లో చేసుకునేది ఏదైతే ఫుడ్ ఉంటుందో వాళ్ళకి పప్పులన్నీ మిక్స్ చేసి దాంట్లో నెయ్యి వేసి అది పెట్టచ్చు అనమాట. అది ఇన్ఫెంట్స్ కి కంపల్సరీ పెట్టాలి. 2 ఇయర్స్ వచ్చే వరకు దాని పైన పెట్టినా సరే మంచిది. అది ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు ఎప్పుడైతే వాళ్ళు ఒక 6, 7, 8 ఇయర్స్ వస్తారో అప్పుడు పాలు, పెరుగు, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఇవ్వాలి. ఆ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కాల్షియం అనేది ఎక్కువగా కావాలి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ సమానంగా ఉంటుంది, అండ్ దెన్ వాళ్ళు ఒకేలాగా పెరుగుతారు కాబట్టి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొంచెం 10-11 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మాయిలకి ఐరన్ అనేది ఎక్కువ అవసరం అన్నమాట, ఎందుకంటే అప్పుడు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి. అందుకని బ్లడ్ లాస్ అవుతుంటది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు మనం కాల్షియం కూడా ఇస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ అమ్మాయిలకి కాల్షియం ఎక్కువగా అవసరం అబ్బాయిల కన్నా, సో ఆ 2 మేనేజ్ చేసుకుంటూ ఇవ్వాలి. ఈ టైంలో అమ్మాయిలకి సున్నుండలు, నువ్వులుండలు ఇలాంటివి ఇంట్లో చేసిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఇవ్వడంతో వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ రావడంతో వాళ్ళు ఇంకా ఈ టైంలో పీరియడ్స్ తట్టుకోవడానికి బలంగా ఉంటారన్నమాట. అండ్ దెన్ ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు ఏదైతే మీరు అన్నారో రాళ్లు కూడా అరిగించుకునే శక్తి, ఎస్ కరెక్టే, ఆ టైంలో వాళ్ళకి ఆహారం అనేది మంచిగా ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ ఒక 2000 నుంచి 2500 క్యాలరీస్ వచ్చే ఫుడ్ వాళ్ళకి పెడితే అవి వాళ్ళు అరిగించుకుని వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే అది వాళ్ళకి 40-50 40 ఏళ్ళు వచ్చినా సరే ఆ ఫుడ్ వాళ్ళకి బలంగా ఉంచుతుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది, 25 ఏళ్ల వరకే తిన్నది మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది, దాని తర్వాత తినేదంతా బాడీ మెయింటెనెన్స్ కే సరిపోతుంది. అందుకే అమ్మాయిల్ని 25 ఏళ్ల వరకు అయినా కాల్షియం ఎక్కువగా తీసుకోమంటారు. పోను అది తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వయోవృద్ధులు కూడా చాలా మంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే నాకు ప్రోటీన్ అవసరం.

0: లేదు, నేను నైట్ టైం తినకూడదు, రోజులో ఒక పూట తింటే చాలు అనుకుంటారు. కానీ అది సొల్యూషన్ కాదు. వాళ్ళు తిని కొంచెం పని చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా ఆహారం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు లోపల బాడీ ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి, అంటే ఊపిరి పీల్చుకోవడము, మాట్లాడుకోవడము, డైజెషన్, రెస్పిరేషన్, మోషన్ పాస్ అవడం, ఇవన్నీ జరగాలన్నా సరే ఆహారం అనేది అవసరం.
1: ఒంటిల్లే వైద్యశాల అని తరచుగా వింటుంటాము ఈ మాట. నిజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించినట్లయితే సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యము ఇంటి దగ్గరే రక్షింపబడుతుంది. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య పాలైనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి మందులతో పాటు నిర్ణయించుకొని దాని తూచా తప్పకుండా పాటించడం కరెక్ట్ అంటారు. ఇంకొక విషయం అవని గారు, భగవంతుడు ఏ ప్రాంతంలో ఎవరు ఏం తిని బ్రతకాలో అక్కడ అవే వస్తువులు పండించి పెడతాడు అని ఒక భావన. మనది కాని అని మన దేశం గాని మన ప్రాంతం గాని వస్తువులను తెచ్చుకుని ఇక్కడ తినడం వల్ల ఉపయుక్తంగా ఉంటుందా, లేదంటే మన తాత ముత్తాతల నుంచి తిన్న ఫుడ్ అంటే ఒక జీన్ మెమరీ అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: మనము ఇక్కడ తినే ఫుడ్డే మనకి ఎక్కువ వంట పడుతుంది కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ దొరికే సీజనల్ ఫుడ్ ఆ సీజన్ ప్రకారం వస్తుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, అండ్ దెన్ మన బాడీ కూడా జబ్బుల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. అందుకని మనం బలంగా ఉంటాం, అందుకే సీజనల్ ఫుడ్ కంపల్సరీ అంటారు. సీజనల్ ఫుడ్ తో పాటు మనం తీసుకునే ఇక్కడ ఫుడ్ చాలా మంచిది. అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు పిజ్జా ఏమో తెలియదు, బర్గర్ ఏమో తెలియదు, కానీ వాళ్ళు తీసుకునే అన్నమే వాళ్ళకి చాలా బలంగా ఉండేది, వాళ్ళని కూడా బలంగా ఉంచేది. అప్పుడు వాళ్ళకేమి ఇంత ఒబేసిటీ లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఇన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా లేవు. ఈ మధ్య ఒక 10 సంవత్సరాలను చూసుకుంటే పిజ్జా, బర్గర్, చాక్లెట్ కేక్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడంతో మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దీని మూలాన మనకి ఏమవుతుందంటే మనం అక్కడ నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పడట్లేదు. ఇది ఫుడ్ చెడ్డదని కాదు, కానీ ఈ ఫుడ్ మన బాడీ టైప్ కి తగ్గింది కాదు. ఇప్పుడు అబ్రాడ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వెదర్ కండిషన్ ని బట్టి ఆ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ బాడీ టైప్ లో ఉంటారనమాట. అందుకని ఆ బాడీ ప్రకారం వాళ్ళకి తగిన ఫుడ్, మన బాడీ ప్రకారం ఆర్ మన వెదర్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఈ ఫుడ్ మనం తినడం ఇంకా హెల్దీ. ఒకప్పుడు మన తాత ముత్తాతలు మన ఇదే అన్నం తిన్నారు, వాళ్ళకి ఇంత మధుమేహం లేదు, కానీ మనం ఇప్పుడు ఈ అన్నం తింటూ మధుమేహం అంటున్నాం. దానికి దీనికి సంబంధం లేదు కదా, ఎందుకంటే మనం తినే ఫుడ్డే కాదు మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నైట్ టైం వర్క్ అయిపోయింది, వీకెండ్ పార్టీస్ అయిపోయినాయి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నిద్ర లేదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ఒక 10 నిమిషాలు కూడా నడక అనేది లేదు, ఎక్సర్సైజ్ వర్కౌట్ అయితే దూరం, మనం పక్క పక్కనే ఇద్దరు మనుషులు కూర్చుంటున్న ఫోన్లు ఎక్కువైపోయినాయి, మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మన బాడీని మనమే అనారోగ్యంగా తయారు చేసుకుంటున్నాము. మనం ఇన్స్టెంట్ రైస్ ఆర్ పాలిష్డ్ రైస్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాన్ని కాకుండా మనం దాన్ని దంపుడు బియ్యం గాని లేకపోతే బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని ఇట్లా దొరుకుతున్నాయి. ఇవి వాడడంతో ఏంటంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ ఉంటుంది. దీంతో పాటు మనం మిగతా ఆహారంలో ఏం తీసుకోవచ్చు అంటే పప్పు ఆర్ మాంసం అనేది కొంచెం ఇంక్లూడ్ చేసుకుని, మిగతాది కూరగాయలు ఎక్కువగా తీసుకుని మనం ఈ మొత్తం ప్లేట్ బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మన షుగర్ స్పైక్ అనేది అవ్వదు, మనకి ఇమీడియట్ గా అంటే తొందరగా ఆకలి కూడా అయ్యదు, ఒక 3 నుంచి 4 గంటల తర్వాత వేస్తుంది, అప్పుడు మన షుగర్ కూడా స్టేబుల్ గా ఉంటుంది, అండ్ దెన్ మనకు కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది.
1: మనము డయాబెటీస్ తో పాటు అవని గారు హైపర్ టెన్షన్ అంటే ఈ బీపీ గాని ఈ సమస్యలు చూస్తున్నాము, ఇది కూడా జీవన శైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధి అని అంటుంటారు. మరి ఆహారంతో ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు?
0: ఆహారంతో మనం కంప్లీట్ గా బీపీ అన్నా థైరాయిడ్ అన్నా అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు చూస్తూ ఉంటే చాలా మందికి 20-22 ఏళ్లకే వచ్చేస్తుంది బీపీ. దీనికి మనకి స్పెసిఫిక్ గా బీపీ కూడా ఒక డైట్ ఉందన్నమాట, దాన్నే డాష్ డైట్ అంటారు. ఇది బీపీకి స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట, హైపర్ టెన్షన్ ని ప్రివెంట్ చేయడానికి ఇది ఒకటి ఫాలో అవ్వచ్చు. థైరాయిడ్ వాళ్ళకేమో థైరాయిడ్ స్పెసిఫిక్, పీసీఓఎస్ అంటే రీసెంట్ గా మారిన పీఎంఓఎస్ వాళ్ళకు కూడా డైట్ ఉంటుంది. దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అవుతే అప్పుడు రిజల్ట్స్ అనేవి కూడా కన్సిస్టెంట్ గా ఉంటాయి, ఒకరోజు 2 రోజులతో రావు. ఎందుకంటే మనం రీసెంట్ గా చూస్తే ఇప్పుడు ఇంజెక్షన్స్, GLP-1 డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయి, అలాంటివి యూజ్ చేస్తూ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయమంటే అవ్వదు. మనకి ఇవి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఒక రోజులో బరువు పెరగలేదు, అలానే ఒక రోజులో కూడా బరువు తగ్గలేం, కొంచెం టైం ఇవ్వాలి దానికి, వెయిట్ లాస్ అనేది అవ్వడానికి, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి.
1: ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో

0: ఆరోగ్యకరమైన డైట్ ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే అటు తల్లికి గర్భంలో ఉన్న శిశువుకి ఇద్దరికి మేలయ్యే ఆహారం ఎలా తీసుకోవాలి.
1: ప్రెగ్నెన్సీలో ఆహారం ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిది. మీరు

0: తీసుకోవాలి.
1: ప్రెగ్నెన్సీలో ఆహారం ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిది. మీరు ఐరన్ సప్లిమెంట్ అని, విటమిన్ డి సప్లిమెంట్ అని, కాల్షియం సప్లిమెంట్ అన్ని ఇస్తూ ఉంటారు. అవేం లేకుండా మీరు ఇట్లా ఫాలో అయినా సరే మీకు అన్ని నార్మల్ రేంజ్ లో ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే మీరు ఒక పెద్ద గ్లాస్ పాలు, ఒకవేళ పాలు పడట్లేదు అనుకునే నాజియా వామిటింగ్స్ వస్తుంటే అప్పుడు రెండు పెద్ద కప్పులు పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇది గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడమే కాదు మీ పొట్టను కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది కూడా ఒక డౌట్, ఏ నూనె వాడాలి అని. మీరు ప్రతి నెల నూనె మార్చి మార్చి వాడచ్చు. ఒకటే నూనె అనేం లేదు, ఒక నూనెలో ఉండే గుణాలు ఇంకొక నూనెలో ఉండవు కాబట్టి మార్చి మార్చి వాడమంటాం. కేవలం ఆహారం మాత్రమే కాదు, మంచినీళ్లు కూడా వాళ్ళు మంచిగా తీసుకోవాలి. అట్లీస్ట్ 12 నుంచి 14 గ్లాసులు వాటర్ తీసుకునేలాగా చూడాలి. ఒకవేళ నీళ్లు ఎగలకపోతే జావ, మజ్జిగ, సగ్గుబియ్యం నీళ్లు, గంజి, పప్పు నీళ్లు ఇట్లా కూడా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట.
0: అవని గారు, వయోవృద్ధుల్లో కొంచెం శక్తి తగ్గి మూమెంట్ తగ్గుతుంది, జీర్ణ ప్రక్రియ కూడా కొంచెం మందగిస్తుంది అంటారు, అలాంటి వాళ్ల పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంచడానికి?
1: వయోవృద్ధులు కూడా కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ అవసరమే. కాల్షియం ఎందుకంటే వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఆడవాళ్లలో ఆర్థరైటిస్ చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎందుకు వస్తుందంటే మెనోపాజ్ దాటిన తర్వాత బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకని కంపల్సరీ వాళ్ళు కాల్షియం తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళకి పాలు, పెరుగు కంపల్సరీ. ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు కావాలంటే వయోవృద్ధులకి, వాళ్ళకి మజిల్స్ మెయింటెనెన్స్ కావాలి, బాడీ బిల్డింగ్ అని కాదు. అండ్ దెన్ వాళ్ళు చేసే ప్రతి ఎక్సర్సైజ్ అన్నా, వాకింగ్ అన్నా, లేదంటే వాళ్ళ బాడీలో ఫంక్షన్స్ జరగాలన్నా ప్రోటీన్ అవసరం. అందుకని వాళ్ళు కంపల్సరీ కొంచెం పప్పు, రాజ్మా, చోలే ఇలాంటివి ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మాంసం తినే వాళ్ళు డైలీ ఒక ఎగ్ తినొచ్చు, లేదా చికెన్, ఫిష్ ఇట్లాంటివి. చికెన్, ఫిష్ వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకున్నా మంచిది, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి. అండ్ దెన్ వీళ్ళకి పీచ్ అవసరం. పీచ్ ఎందుకంటే వయోవృద్ధుల్లో కాన్స్టిపేషన్ చాలా కామన్ ప్రాబ్లం. అందుకని వాళ్ళు కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వయోవృద్ధులకి కేవలం మనము ఆహారమే కాదు, వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. అందుకని వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి నేనున్నాను అనే ఫీలింగ్ అనేది ఉండాలి. చాలా వరకు వయోవృద్ధులు అయినాక కొంతమంది కపుల్స్ లో ఒకళ్లే మిగిలి ఉంటారు. అందుకని వాళ్ళకి లోన్లీనెస్ మూలాన డిప్రెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటి మూలాన మనం ఆహారం సరైనది ఇచ్చినా సరే వాళ్ళకి అది వంటి పట్టదు. అందుకని ఎంత కుదిరితే అంత వాళ్ళకి ప్రేమగా ఉంటూ ఆ టైంకి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళ మనసు కూడా ప్రశాంతం ఉంటుంది. ఆహారంతో పాటు అనురాగం ఇంకా ఆప్యాయత కూడా వాళ్ళకి కావాల్సి ఉంటుంది. సో ఇవి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి.
0: అవని గారు, కేవలం ఆహారం ఏది అని నిర్ణయించడమే కాదు కదా, తీసుకున్న ఆహారం కూడా మనకు జీర్ణమై శరీరానికి వంట పడితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. మరి ఇలా తీసుకున్న ఆహారము సరిగ్గా జీర్ణమై మనకు శక్తిదాయకంగా కావాలంటే ఏ అంశాలు జాగ్రత్త, అంటే ఆహారం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటారు?
1: ఆహారంతో పాటు మనకి శారీరక శ్రమ, ఇంకా నిద్ర కూడా చాలా అవసరం.
0: అవని గారు, మన భారతీయ సంస్కృతిలోనే యోగా, ప్రాణాయామము, ధ్యానము ఇలాంటివన్నీ మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేవి. వాటి వల్ల కూడా ఈ ఆహారం సరైన రీతిగా జీర్ణమై ఆరోగ్యదాయకంగా ఉండే అవకాశం ఉందంటారా?
1: ఉంది సార్. ఎస్పెషలీ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మనకి బాడీయే కాదు మైండ్ కూడా ప్రశాంతతగా ఉంటది. అండ్ మనకి స్ట్రెస్ దూరంగా ఉంటది. ఈ మధ్య స్ట్రెస్ మూలాన్నే లేనిపోని కొత్త కొత్త జబ్బులు కూడా ఇన్వెంట్ అవుతుంది. దానికి దూరంగా ఉండాలంటే మనం మెడిటేషన్ తప్పకుండా చేయాలి. దీంతోపాటు మనకి యోగా నేర్పిస్తారు. యోగా ఒక్కటే మన సంస్కృతిలో ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో దాంట్లో మనం కేవలం ఎక్సర్సైజ్ మీదనే కాదు మన బ్రీదింగ్, అంటే మన శ్వాస పైన కూడా ఫోకస్ చేస్తాం. సో మన మొత్తం మైండ్, బాడీ, సోల్ అనేది కంబైన్ అయ్యేది యోగాలో. అందుకని యోగా కూడా తప్పకుండా చేయండి. ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కొన్నిసార్లు టైం పట్టచ్చు, కానీ యోగా అనేది లైఫ్ లాంగ్ మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది.
0: ఆహారాన్ని ఏ విధంగా నిత్యకృత్యంగా తీసుకుంటామో, శారీరక శ్రమ అయినా వాకింగ్ గాని యోగా గాని కూడా నిత్యకృత్యంగా చేయడం మంచిదంటారు.
1: అంతే, దీంతో పాటు మనం అందరితో మాట్లాడుతూ, అందరితో కలివిడిగా ఉంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అంటే మన తాత ముత్తాతలు ఎట్లా అయితే పొద్దునే లేచి అందరితో మాట్లాడుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ల వాళ్ళ పనులు ఎక్సర్సైజెస్ చేస్తూ ఒక దూరం నడిచేవాళ్ళు, అలాంటివి చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఫిట్ అండ్ హెల్దీగా ఉంటాం. లేదు, మనం మన ఫోన్తోనే ఉండి మన ఆలోచనలోనే ఉంటే మనం అంత హెల్దీగా ఉండలేము. ఆహారం

0: తో పాటు నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర అనేది కూడా నైట్ టైం నిద్ర కావాలి. లేదు నేను నైట్ టైం వేరే పనులు చేసుకుంటాను, పొద్దున్నే నిద్రపోతాను అంటే అవ్వదు. మన బాడీలో ఉండే హార్మోన్స్ కూడా దానికి తగినట్లుగా ఉండాలి. మనం సరైన నిద్రపోకపోతే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా తగ్గిపోయి మనకి ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఫోన్ ములాను కూడా ఒకటి వస్తుందన్నమాట. ఆ బ్లూ లైట్ అనేది చాలా ఎక్కువైపోయి మనకి కంటిన్యూస్ గా ఇన్స్టా రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ ఇవి చూడడం ఎక్కువ అవడంతో మనకు అది మజిల్ మెమరీ లాగా అయిపోతుంది. ఆఖరికి పక్కన ఒక మనిషి కూర్చున్నా సరే మనం పట్టించుకోకుండా ఫోనే చూస్తున్నాం అన్నమాట. అంత ఎక్కువగా ఫోన్ అయిపోతే అప్పుడు మనము దానికి ఎడిక్ట్ అయిపోతూ మనకేంటంటే మన బాడీ అనేది రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకని మనం ఎంత కుదిరితే అంత దాన్ని నైట్ ఆహారం తర్వాత దూరం పెట్టండి. ఆ బ్లూ లైట్ ను కూడా తీసేసేయండి. అప్పుడే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మన బాడీ కూడా మనం చెప్పినట్టు వింటది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అవని గారు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం ఈ అంశం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు కోరుకున్న పాటను వినాలి అంటే ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి. ఫోన్ నెంబర్లు 0874295038, మరొక నెంబర్ 0874295039. ఫోన్ నెంబర్లు మరొకసారి 0874425038, మరొక నెంబర్ 0874425039. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన పాటను కోరుకోండి, ఫోన్ చేసి. కార్యక్రమంలో మొదటి కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం జ్యోతి గారు, నేను సుప్రయగూడ్ నుంచి అన్నప్పారాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: అప్పారావు గారు, బాగున్నామండి. మీరు బాగున్నారా? మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్స్ అండి. ఈరోజు సెవెన్ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం కాబట్టి కొత్తగొమ్మ సినిమాలో నుంచి శ్రీలక్ష్మి మేమలాగే పాట కోరుకుంటున్నానండి. పాట మహిళా మళ్ళందరికీ డెడికేట్ చేస్తూ, మొన్న మంగళవారం నాడు మధుమంజరి చాలా పోష్టాహారాల గురించి స్వాతి గారు చాలా మా హోమ్కి చెప్పారండి.
0: అవునండి,
1: చాలా ఆకట్టుకుందండి ఆ ప్రోగ్రాము. అలాగే ప్రతి బుధవారం 7:15 ఈ మధ్య ఆరోగ్య కార్యక్రమానికి ప్రసారం చేస్తున్నారండి. ఆ కార్యక్రమం చాలా బాగుంటుందండి. ఎన్నో ఇరువైన విషయాలు అందరితో ప్రతి ఆరోగ్యం గురించి కూడా బాగా మన ఆధ్యమంలో విపులంగా చెబుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన బొలిపాక శంకర్రావు గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
0: థ్యాంక్ యూ అండి. అలాగే మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు? కాదర్ భాషా మేడం.
0: కాదర్ భాషా గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలి?
1: రాము రామారావు.
0: అవునండి, ఓకే. అందులో ఏ పాట?
1: కృష్ణయ్య.
0: ఓకే అండి, తప్పకుండా. చెప్పండి.
1: అల్లగడ్డ పోలయ్య గారు, ఎస్ఎం సర్దార్ భాయ్, బొమ్మయ్య గారు, అనూల మోహన్.
0: ఓకే,
1: వీళ్ళందరి కోసం, అందరికి, అందరి శ్రోతల కోసం మేడం. వీళ్ళకి ఇష్టం కదా.
0: ఓకే ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వేస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, శ్రీనివాసరావు గారు, మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: గోపాల గోపాల నుంచి
0: సరే సరే అండి. ఇంకా ఏంటండి, ఏం చేస్తుంటారు మీరు? రిటైర్ అయ్యారు అంటే మీరు మామూలుగా విశ్రాంత ఉద్యోగులు కాబట్టి మీరు ఎలా టైం పాస్ చేస్తున్నారు ఇంటి దగ్గర?
1: అంటే వాకింగ్ చేస్తాం, రేడియో పాటలు వింటుంటాం.

0: మాతో వాడుతుంటాం, వేడి పండించుకుంటాం. అన్ని మామూలు కాకుండా మన కొత్తగానే కాకుండా వివిధ ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి కదా, మా కసరం, సింహపురి, హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, కర్నూలు ఎఫ్ఎంకి, అట్లా హైదరాబాద్, విజయవాడ
1: మంచిది, చాలా వ్యాపకం, మంచి వ్యాపకం. ఎందుకంటే ఇప్పుడు ఈ రిటైర్ అయిన తర్వాత ఈ ఏజ్ లో మీరు మంచిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండే విధంగా పద్ధతులు పాటిస్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉండండి. ఓకే అండి, అలాగే మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగున్నారా?
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నాం. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీరామ్ హనుమంతమ్మ. అది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నేవనూరు నుంచి మాట్లాడుతున్నాను. ట్రై చేయగా దొరికింది అదృష్టం ఈరోజు.
0: ఓకే అండి, మీరు లక్కీ అనమాట. ఈరోజు కాల్ కలిసింది. ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: అంకుశం నుంచి మంచి పాట ఒకటి వినిపించండి. షాపులో కూర్చున్నా, సరదాగా కూర్చున్నా.
0: ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను మేడం. షాప్ ఉంది, వర్క్ అంతా రిపేరింగ్ చేస్తాను. కట్టి
0: ఎలక్ట్రీషియన్ అంటే హౌస్ హోల్డింగ్?
1: హౌస్ చేస్తా ఇక్కడ. అన్ని ఫ్యాన్స్ కానీ మోటార్స్ కానీ రిపేర్ చేస్తాను.
0: అంటే మీది ఎలక్ట్రికల్ షాప్ అనమాట, అంటే రిపేర్ షాప్.
1: ఎలక్ట్రికల్ షాప్ దాదాపు 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా.
0: నిజామాబాద్ న్యామనందిలో?
1: న్యామనందిలో, మా నిజామాబాద్ సిరికొండ మండలం న్యామనంది. మాకు 56 కిలోమీటర్ ఉంటది మా సిటీకి, నిజామాబాద్ మాకు.
0: 56 కిలోమీటర్ల?
1: తరచుగా బస్సులు వస్తాయి, 2-4 ట్రిపుల్ 5 ట్రిపుల్ బస్సు వస్తాయి మాకు.
0: ఓకే ఓకే, అలాగే అండి. తప్పకుండా మీరు కోరుకున్నట్టు అంకుశం చిత్రం.

పిడికి చేతలు పసిడి బుగ్గల పలక రింపులు పడుచు గంటకే తెలుసు.

0: మే మాటతో ఓ పాట కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: మేడం గారు నమస్తే. మేడం గారు
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు, వెంకటేశ్వర కాలనీ, కిన్నెర స్టీల్ ఏరియా.
0: ఓకే,
1: అంతరంగ మాట్యం మూవీ నుంచి జయ కృష్ణ ముకుంద్ ఆయన పాట గారు. మేడం గారు ఇలా కృష్ణాష్టం కదా.
0: ఓకే సరే, మీరేం చేస్తూ ఉంటారు?
1: నేను మేషన్ వర్క్ చేసేవాడిని మేడం గారు. ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరే ఉంటుందా.
0: ఓకే అండి, అంటే రేడియో వింటూ అలా కాలక్షేపం చేస్తున్నారు అనమాట.
1: అంతే కదా మేడం గారు.
0: ఓకే ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: మొదల పేరు చెప్తా మేడం గారు.
0: చెప్పండి
1: మొదల పేరు. మేడం గారు
0: చెప్పండి.
1: మురారి రమణ తేజస్విని చేత్రలహరి దేవకీ నందన్ సుల్తాన్ భద్రమ్మ శ్రీనివాస్ నా పేరు.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట మీరందరూ వినేలా వేస్తాం, వినండి మీరంతా.
1: మంచిది మేడం గారు.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ అండి.
0: మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆర్తి కాలనీ పాతపాలంతా నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, శారదా సంపత్ కుమార్ గారు. మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: శాంతి నివాసం చిత్రంలో పిచ్చి జంటతల గారు పాడిన పాట వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా. ఇంకేంటండి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్. ఎంతమంది అండి పిల్లలు?
1: ఇద్దరండి, పాప బాబు.
0: ఏం చదువుతున్నారు?
1: పాప బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది.
0: ఓకే,
1: జాబ్ నర్సింగ్ది. బాబు ఇక సాయిత్ర హాస్పిటల్ లో ఎక్స్రే ఇస్తారండి.
0: ఓకే, ఇద్దరు మెడికల్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఓకే ఓకే ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న శాంతి నివాసం చిత్రంలోని పాట వేస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ మాటతో పాట
1: మేడం,
0: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి?
1: మీకు స్వాగతం మేడం.
0: ఓకే అండి, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఓమిరెడ్డి మేడం, కడప నుండి మేడం.
0: ఓకే.
1: రాజా రమేష్ చిత్రంలో
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: బాయ్ మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి?
1: కట్ల సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
0: సతీష్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. రైలు కార్యక్రమాలు వింటూ పనులు మేము చేసుకుంటూ వ్యవసాయ పనులకు మేము చేసే పనికి అయితే దేనికి ఆటంకం లేదు మేడం.
0: అవునవును.
1: ఎందుకంటే సైకిల్ పంచర్ గానీ, మిల్లు ఏమైనా వచ్చిన గిరాకీ వచ్చినా గానీ, పాలు తీసేటప్పుడు గానీ, అన్నిటికీ వ్యవసాయ పనులకు అన్నిటికి కూడా బ్లూటూత్ పెట్టుకుని వింటా ఉంటూ మా పనులు కూడా చక్క పెట్టుకుంటున్నాం.
0: శ్రవణానందం అండి. అంటే దృశ్య శ్రవణం అంటే మనం చూస్తూ ఉండిపోవాలి, ఇది శ్రవణానందం. అంటే శ్రోతగా
1: ఎలాంటి అర్థం లేదు మనకి, ఎందుకంటే డిస్టర్బెన్స్ కూడా ఉండదు.
0: ఎస్, ఎందుకంటే వినుకుంటూ మన పనులు మనం చేసుకోవచ్చు.
1: మనం చేసుకోవచ్చు.
0: అది
1: ఇప్పుడు ఆకాశవాణి తోడు నీళ్ళంటారు, అది మాకు సూట్ అయింది మేడం 100%.
0: ఓకే అండి. అంటే వ్యవసాయం చేస్తూ
1: ఈ సందర్భంగా దశావతార సినిమాలు ముకుంద ముకుంద అనే పాట వినిపించాను మేడం. వింటున్న వారందరి పాపం చాలా మంది కూడా లైన్ దొరకట్లేదు.
0: అవునవును. ఓకే,
1: వాళ్ళందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తున్నాం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్ తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వీటీ గారు చెప్పండి. బాగున్నామండి, మీరు బాగున్నారా? ఫోన్ చేశారా? చేశాము, చేసి మీ కాల్స్ తీసుకుని మాట్లాడుతున్నాం. అవునా? ఓకే, చెప్పండి స్వీటీ గారు, మీరేం చేస్తుంటారు? ఓకే, హెల్త్ డిపార్ట్మెంట్ అండి. సరే అండి, మీకు ఏ చిత్రమైన పాట కావాలి ఈరోజు? వెన్నెలలో మల్లియలు. ఓకే సరే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాము, వినండి.

0: తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? వెల్కమ్ అండి. చెప్పండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?
1: ఈ రోజు నాకు కృష్ణుడి పాట కావాలి మేడం, కృష్ణాష్టమి కదా, ఆ కృష్ణ భగవాన్ని స్మరించుకుందాం.
0: ఓకే అండి, సరే, మీ పేరు చెప్పండి ముందు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శోభారాణి అండి, నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, శోభారాణి గారు.
1: అవును మేడం,
0: చెప్పండి.
1: మరైతే నేను చిన్న కవిత చెప్తాను కృష్ణుడి గురించి.
0: చెప్పండి.
1: ఒక్క నిమిషం.
0: హలో.
1: ఓకే మేడం, ఒక్క నిమిషం, పోయింది నాకు ఫోను.
0: సరే అండి, ఎందుకంటే శ్రోతలు వెయిట్ చేస్తుంటారు కదా. మనం
1: అయిపోయింది. వేణుగాన లోలుడు, ప్రేమామృత సాగరుడు, యశోదానందనుడు, సత్యభామ లోలుడు, పాంచాలి మాన రక్షకుడు, ద్వారకా పాలకుడు, స్నేహధర్మ శీలుడు, కుచేలుని ప్రాణతకుడు, భగవద్గీతోపదేశుడు, మానవ జీవిత నిర్దేశకుడు, ధర్మ సంస్థాప రక్షకుడు, కిరీటి రథసారథుడు, వాసుదేవ సుతుడు, దేవకీ గర్భాన జనించిన శ్రీకృష్ణుడు, నవనీత చోరుడు, గోపికా ప్రియ వల్లభుడు, రాధా విధేయుడు, విశ్వ మానవ ప్రేమికుడు, కృష్ణం వందే జగద్గురుడు.
0: ఓకే అండి, అది చాలా చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. అలాగే మీరు ఏ చిత్రమైన పాట అడిగారు చెప్పండి.
1: ఓకే మేడం, నేను తేనె మనసులు మూవీలో కృష్ణుడు పాట ఒకటి ఉంది మేడం, అది వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా వేస్తాం, వినండి.
1: ఓకే మేడం, బాయ్ మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం. విశ్వనగర్ మండలం రావపురం గ్రామం నుంచి పుణ్యేటి వెంకటరాములు మేడం.
0: వెంకటరాములు గారు, మీకు ఏ చిత్రం పాట కావాలండి?
1: గోకులంలో సీతా నుంచి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయల సలన్నపటి వినిపించండి మన శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుమలత గారు, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? ముకుందా చిత్రంలో నుండి పాట. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, రామవరం 7 నంబర్ స్ట్రీట్, రాష్ట్రపతి రోడ్.
0: రేడియో వింటుంటారా రెగ్యులర్ గా?
1: ఆర్టికల్స్ కూడా వస్తున్నాయండి. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 8:30కి పాటల పల్లకి స్తోత్రం వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది.
0: ఓకే, డెఫినెట్ గా వస్తుంది కదా. మరి లైవ్ లో మనకి శుభాకాంక్షలు చెప్పకూడదన్న ఒక విషయం కూడా తెలిసి ఉండాలి కదా మనకి. ఎందుకంటే ఉదయం మార్నింగ్ శుభాకాంక్షలు ప్రత్యేక ప్రోగ్రామ్
1: ఇక్కడ 7 నంబర్ స్ట్రీట్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు మేడం.

0: కార్యక్రమం తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
1: పాలే పోలయ్య ఆళ్ళ దగ్గర నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే అండి, పోలయ్య గారు. మీకు ఏ చిత్రమైన పాట కావాలండి?
1: గోపాల గోపాల మూవీ నుంచి మేడం.
0: ఆ మూవీ ఇందాకే అయిపోయిందండి, ఇంకో సినిమాలో పాట కోరుతున్నాం.
1: ఇంకో సినిమా చెప్తాను మేడం. తప్పుడు వేసుకో తప్పుడు మేడం.
0: ఏం పాట అండి అది?
1: బృందావనమాలు లారా మా ఇంటికి ఒకసారి.
0: సినిమా పేరు మరొకసారి చెప్పండి.
1: తప్పు చేసి తప్పుకోడు.
0: ఓకే అండి, తప్పకుండా మీకు కోరుకున్న పాట వేస్తాం, వినండి. వేస్తామండి. పేర్లు చెప్పండి. చెప్పండి.
1: రాజేష్ ఖన్నా గారు, యాదవ్ పాషి గారు, చిన్నపాషి గారు, పెద్దపాషి గారు, అలాగే రాజపాషి గారు, ఇంటి శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, బాయ్.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాంబాబు అండి, కారేపల్లి.
0: రాంబాబు గారు, మీకు ఏ చిత్రంలో పాట కావాలండి?
1: బాలగోపాల్ నుంచి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నూర్జహాన్ గారు, మీకు ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: సినిమా పేరు ఉయ్యాల సినిమాలో నుంచి గోపాల బాలురమ్మ. ఆ పాట బాగుంటుంది మేడం, ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో చివరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: ఈశ్వరయ్య గారు, మీకు ఏ చిత్రంలో నుండి పాట కావాలండి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. హలో అంటూ మీకు నచ్చిన పాటను వినిపించిన నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాల. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన గీత ఆర్ట్స్ వారి డాడీ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు శంకర్ మహదేవన్, సాహిత్యం చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర. పాడినవారు హరిహరన్, ఉదిత్ నారాయణ్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కవితాసుబ్రహ్మణ్యం, చిత్ర. వినండి డాడీ చిత్రంలో నుండి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన డాడీ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర. ఈ చిత్రానికి పాటలు పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శంకర్ మహదేవన్, కవితా సుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, హరిహరన్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి తీన్మార్ ఈ చిత్రంలో నుండి హేమచంద్ర శ్రావణ భార్గవి పాడిన పాట.

0: మీరు విన్న ఆ పాట పోస్ట్ మ్యాన్ చిత్రంలో నుండి, కెజే యేసుదాస్ పాడిన పాట.
1: ఒక గురువు 1000 జీవితాలకు వెలుగు.
2: గురువే మన భవిష్యత్తుకు బలమైన పునాది.
1: హ్యాపీ టీచర్స్ డే. అతి తక్కువ ధరతో
2: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 9989679076.

0: మీరు విన్న ఆ పాట సరదా బుల్లోడు చిత్రంలో నుండి.
1: జీవితానికి అక్షరాలు నేర్పి విజయానికి బాటలు వేసే గురువులకు పాదాభివందనం.
2: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయండి ఆకాశవాణిలో
1: 9989679076.
0: మరో చరిత్ర ఈ చిత్రంలో నుండి వాణి జయరాం పాడిన పాట.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో.
0: ఫోన్ నంబర్ 7989701158.
2: జగవేక వీరుడు, అతిలోక సుందరి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: వినండి, గుర్తుంచుకోండి, మన విజయాల వెనుక నిలిచే మహనీయులు మన గురువులు.
1: సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో
0: ఫోన్ నంబర్ 7989701158.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ. ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి మరికొన్ని చిత్రగీతాలు. చిత్రగీతాలు వినిపిస్తున్నాయి నేను, మీరు ఏడైనా ఇస్తాను రవీందర్ దాట్లా.

0: టీచర్స్ డే సందర్భంగా అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో మీ ఆత్మీయ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: 7989701158.

చిన్నల్లుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి చిలిపి కృష్ణుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అక్షరం నుంచి ఆత్మవిశ్వాసం వరకు మనల్ని నడిపించే గురువులకు వందనం, అభివందనం.
2: ఆకాశవాణిలో అతి తక్కువ ధరతో శుభాకాంక్షలు తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7

సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతిలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: across the country with religious fervor today. On the occasion, devotees observe fast, perform ceremonies, and visit temples. Sweets and other foods associated with Krishna are prepared and offered to Lord Krishna. Devotional songs and chanting is performed through the day and often late into the night. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have extended the greetings on the occasion of Janmashtami. At the China Masters Badminton, a men's doubles quarter-final match is underway between Indian pair of Sattvik Sai Raj, Ranki Reddy and Chirag Shetty, and Danish pair of Kim Astrup and Anders Karup, Rasmussen in Shenzhen. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సందర్బంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్టమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిట్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్ని ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం

0: కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్స్ ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్ కాగజ్నగర్ హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ది మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్ గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
1: అన్ని కంట్రీలలో కూడా 20 మంది కోచ్లను ఇస్తున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీమ్ తీసుకొచ్చి మన ఇండియాలో ఆడిస్తాం. కాబట్టి స్ట్రాంగ్ కావాలంటే మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ పెడతాం.
0: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్సు హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యకుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఓకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌచాలలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరవీ కృష్ణస్వామి ముదిరా జయంతి సందర్బంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అప్నే పరివార్ కు దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. దేశేన లబ్ధః ప్రథమః ఉపభూ సమకాలిక భూ అవలోకన ఉపగ్రహః. సఫల ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య సంవర్ధమాన సామర్థ్యస్య ప్రతీకభూతమస్తీతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాపితవాన్. న్యాయ ప్రదాన ప్రక్రియాం వివాద సమాధానం చాధికృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం నవదిల్ల్యాం వీక్స ముఖ్య న్యాయాధీశ మంచః సమారబ్ధః. నేపాల జలౌఘే విలుప్తానాం పరిజనేభ్యః కేంద్ర సర్వకారేణ DNA పరీక్షణ సౌవిధ్యం ప్రకల్పితం. వినాశకారి జలాప్లావేన మృతానాం సంఖ్యా 82% సముపగతా. కృత్స్నేహి దేశే అపార శ్రద్ధయా జన్మాష్టమీ పర్వ సమనుష్ఠీయతే. అపి చ శ్వహ్యావత్ మధ్యప్రదేశే అతివృష్టే భారత ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూ సమకాలిక కక్ష్యాయాః భారతస్య సర్వప్రథమేన చిత్రణ ఉపగ్రహేణ EOS-05 ఇత్యనేన సాకం GSLV-F-17 ప్రక్షేపణ యానస్య సఫల ప్రక్షేపణం భూరిషః అభినందితవాన్. సామాజిక సంచార పటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ న్యవేదయత్ యత్ సఫలమిదం ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య ఉత్కృష్టతాయాః నూతనోన్మేషస్య ప్రవర్ధమాన సామర్థ్యస్య చ సాక్షాత్ ప్రతిబింబః వర్తతే. సహ ఏతాం ఇస్రో సంస్థాయాః కాచిత్ విశిష్టా ఉపలబ్ధిః అథ చ రాష్ట్రస్య కృతే గౌరవాస్పదం క్షణం ఉదఘోషయత్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన అద్య ప్రాతఃకాలే ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటా స్థితాత్ సతీశ ధవన అంతరిక్ష కేంద్రాత్ GSLV-F-17 అంతరిక్షయానేన EOS-05 ఇతి భూ అవలోకన ఉపగ్రహః గగనె సాఫల్యేన ప్రక్షిప్తః. ఇస్రో సంఘటనస్య అధ్యక్షః వి నారాయణన్ ఇత్యేషః ప్రత్యపాదయత్ యత్ అభియానమిదం భారతస్య భూ అవలోకన సామర్థ్యం సుదృఢీకరిష్యతి అథ చ ఏతత్ సంబద్ధానాం సేవానాం ప్రదాన ప్రక్రియాం సమేధిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణే జార్జియా మెలోని ఇత్యస్యై యుద్ధాత్ పరం ఇటలీ దేశస్య ఇతిహాసే నైరంతర్యేణ దీర్ఘతమ కాలం యావత్ ప్రధానమంత్రి పదమలంకరణాయ శుభాశంసాః సమర్పితవాన్. సామాజిక సంచార పటలీయ సందేశే శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యదియం ఐతిహాసికీ ఉపలబ్ధిః తస్యాః కుశల నేతృత్వే ఇటలీ జనగణస్య అగాధ విశ్వాసస్య ప్రత్యయస్య చ సాక్షాత్ ప్రతిఫలనం వర్తతే. ప్రధానమంత్రిణా విశేషతయా ప్రతిపాదితం యత్ మెలోనీ వర్యాయాః ప్రగాఢ మైత్రీ భారత ఇటలీ విశేష సామరిక సహభాగితాయాః సంవర్ధనే సుదృఢీకరణే చ ప్రముఖా హేతుభూతా సిద్ధా. శ్రీమోదీ అగ్రేపి న్యవేదయత్ యత్ ఉభయోః దేశయోః ప్రజానాం సమృద్ధాభ్యుదయాయ ఘనిష్ట సహయోగం సాతత్యేన అగ్రే నేతుం సహ సోత్కంఠం ప్రతీక్షతే. సహ ఆగామి వర్షేషు జార్జియా మెలోనీ మహోదయాయాః నిరంతర సాఫల్యాయ యశసే చ మంగళ కామనాః ప్రాస్తౌత్. నవదిల్ల్యామద్యారభ్య బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః ఆరబ్ధః యత్ర బ్రీక్స్ సదస్య రాష్ట్రేభ్యః సహయోగి దేశేభ్యశ్చ ముఖ్యాః న్యాయాధీశ

సర్వోచ్చ న్యాయాలయేభ్యః అధ్యక్షాః వరిష్ఠ న్యాయిక ప్రతినిధయశ్చ ఏకత్ర సమాగతాః. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అస్య మంచస్య ఆతిథ్యం.

ఆకాశవాణి 100.1 మెగాహెర్ట్స్ పై ఈరోజు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో జీవ రసాయనాల వల్ల లాభాలు గురించి పరిచయం ఉంటారు. చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ ప్రసంగం, ఇంకా జానపద గేయాలు వినవచ్చు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు.

ఈ పూట ప్రసారమయ్యే వివరాలు ఇక రేపటి ప్రసారంలో. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం శ్రీమతి జి సుబ్బాలక్ష్మి సమర్పణ. 6:35 ఫంగస్ చేపల పెంపకం గురించి రైతు సమాచారంలో తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మృతదేహ సంరక్షణ ఎంబామింగ్ ప్రక్రియ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీ కె రామకృష్ణ, డి సౌజన్యం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం పాటల పల్లికిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం సప్న, సుంకరనేని స్వాతి, ఎన్ రేణుక.

రేపు ఉదయం 10 గంటలకు మానవతావాది మదర్ తెరిసా ప్రసంగం వింటారు. 10:30కు ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. 5:45 జానపద గేయాలు వినవచ్చు.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి,

వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురి ఆపాత మధుర గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆదిత్య 369 చిత్రం నుంచి ఈ పాట.

0: ఎస్పి బాలసుబ్రమణ్యం జిక్కి శైలజ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఏజెంట్ గోపి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచ వ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకునేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకుని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానా

0: కాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర మినుము సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పత్తితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వీ జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్లూచిట్ శాసించకుండా కాపాడొచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్లుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో గాని మనసుల ద్వారా గాని నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగురులు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్ బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. గనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి ప్రతిభను ఆవిష్కరణలను పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
2: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
1: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందర్శనిస్తూ భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని

వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్తో సమాపేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపైన ఈ సమాపేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాస్యూటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులు అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్టాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాడు 7.67 కోట్ల రూపాయలు, గుజరాత్ కు చెందిన వ్యక్తి 19.24 కోట్ల రూపాయలు, రాజస్థాన్ లోనే మరొక నిందితుడు 15.45 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్టాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్టాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్ పరాసి ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్టలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జన్ లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. డెన్మార్క్ చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్టాలను ఆదేశించింది.
ఈరోజు జన్మాష్టమి.

0: సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
5: ఈనాటి కార్యక్రమంలో జీవ రసాయనాల వలన లాభాలు పరిచయం వింటారు.
6: రైతు సోదరులకు నమస్కారం. పంటలందరూ పండిస్తూ ఉంటారు. మరి పంటలకు వచ్చే చీడపీడల గురించి తెలుసుకుని ఉండాలి రైతు సోదరులు. ఎందుకంటే పంటను నాశనం చేసేవి చీడపీడలు ఎన్నో ఉంటాయి. అయితే వాటి గురించి తెలియజేసేందుకు శ్రీమతి టి పావని గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మన దగ్గరున్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ ఏ విధంగా చేస్తారు? వీటిని ఏ విధంగా వాడుకోవాలి?
7: ప్రకృతిలోని పరాన్న జీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపీడలను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పవచ్చు. ఎక్కువ విష ప్రభావం గల పురుగు మందులను విచక్షణారహితంగా వాడడం వలన పరాన్న జీవులు, బదనికలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. పైపెచ్చు చీడపీడలు ఈ మందులను తట్టుకునే శక్తిని సంతరించుకొని వీటిని అదుపు చేసే శత్రు పురుగులు పంట పొలాల్లో నాశనం అవటం వలన తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడపీడలను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తూ కొంతవరకు ఈ పరాన్న జీవులను మరియు బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనమని చెప్పుకోవచ్చు. పురుగు మందులు అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇటీవల కాలంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడడం వలన పర్యావరణ సమతుల్యత కూడా పాటించబడుతూ రైతు సోదరులు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను సాధించవచ్చు.
6: పరాన్న జీవులు అంటే ఏంటి? బదనికలు అంటే ఏమిటి?
7: మన పంటలకు హాని చేసే పురుగుల మీద ఆశించే సహజ శత్రువులు మనము పరాన్న జీవులుగా పరిణమిస్తాము. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎక్కువ సంతానోత్పత్తి కలిగి ఉండడం వల్ల ఇటీవలి కాలంలో వీటిని సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్య సాధనంగా వాడుతున్నారు. టైకోగ్రామా వంటి పరాన్న జీవులు, బ్రాకాన్ గొంగలి పురుగుల పరాన్న జీవులు మరియు బ్రాకిమేరియా అనబడే కోసస్థ దశ పరాన్న జీవులు

0: పురుగులని తయారు చేయబడతాయి. పురుగులలో రోగాలను కలుగజేసే సూక్ష్మజీవులు స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో ముఖ్యమైనది ఒకటి వైరస్, రెండు బ్యాక్టీరియా, మూడు కీటకనాశక శిలీంధ్రాలు మరియు కీటకనాశక నులి పురుగులు. అయితే వైరస్ ఆధారిత జీవన రసాయనాలు మానవాళికి ఏ రకంగా వైరస్ సూక్ష్మజీవుల వలన రోగాలు సంభవిస్తాయో అదేవిధంగా పురుగులకు కూడా వివిధ రకాలు వైరస్లు సోకి వాటిని చంపేస్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా వైరస్ విషయానికి వస్తే ఎన్పీవీ, సిపివి, జీవి అంటే గ్రానులోసిస్ వైరస్ ముఖ్యమైనవి. ఎన్పీవి ద్రావకం పిచికారీ చేసుకోవడం ద్వారా వివిధ పంటలు నాశించే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ప్రతి నాశించే శనగపచ్చ పురుగు ఉధృతిని తగ్గించడానికి హెచ్ఎన్పీవీను మరియు పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎస్ఎన్పీవీను ఎకరానికి 200 LE వాడుకుంటూ సమర్థవంతంగా తగ్గించుకోవచ్చును. అదేవిధంగా ప్రొద్దు తిరుగుడు, టమాటా మరియు ఇతర పంటల్లో కూడా శనగపచ్చ పురుగు నివారణకు ఈ ఎన్పీవీ ద్రావకం ఎకరానుకు 100 LE కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వీటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. ఆముదం పంట నాశించే నామాల పురుగు, వేరుశనగ నాశించే ఎర్రగొంగలి పురుగులు కూడా ఇదే మోతాదులో వాటికని ఉద్దేశించబడిన ఎన్పీవీ ద్రావకాలను వాడి ఉధృతిని నియంత్రించుకోవచ్చు. అలాగే బ్యాక్టీరియా విషయానికి వస్తే జీవరసాయనాల్లో ఒక సింహ భాగం బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలుగా చెప్పుకోవచ్చు. పొడి మరియు ద్రవ రూపంలో లభ్యమయ్యే ఈ జీవరసాయనాలు బీటీ ఫార్ములేషన్స్ లేదా బీటీ మందులు అని వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఇది ఆశించి వాటిని రోగ గ్రస్తం చేయడం ద్వారా వాటి ఉధృతిని తగ్గిస్తుంది. మార్కెట్లో వివిధ కంపెనీల ద్వారా ఈ బీటీ ఫార్ములేషన్స్ అందుబాటులో ఉన్నాయి. తయారీదారును బట్టి పొడి లేక ద్రవ రూపంలో డైపెల్, డెల్ఫిన్, బయోబిట్, బయో యాప్స్, అగ్రి, హాల్ట్ వంటి పేర్లతో ఇవి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. పంటల్లో దీన్ని వాడుకోవాలనుకున్నప్పుడు 1 గ్రాము ప్రతి లీటర్ నీటికి లేక 1 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి చేసుకుని తడిచేలా పిచికారీ చేసుకోవాలి. పంటకు కావాల్సిన నీటిని బట్టి దాదాపు 1 కిలో లేదా 1 లీటరు ప్రతి హెక్టార్ కు వాడుకోవలసి వస్తుంది.
1: కీటక నాశినుల శిలీంధ్రాలు, కీటక నాశినుల పురుగులు వాటి గురించి ఏమైనా చెప్తారా? తెగుళ్ల నివారణలో జీవరసాయనాల పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: పురుగులు నాశించే వివిధ రకాల శిలీంధ్రాలను పొడి రూపంలో తయారు చేసి వాడి పురుగుల ఉధృతిని తగ్గించుకోవడం ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా 3 రకాల శిలీంధ్ర జాతులు బెవేరియా బాసియానా, మెటారైజియం ఎనైసోప్లియే మరియు లికానీసెలియం లికానీ మార్కెట్లో వెట్టబుల్ పౌడర్ రూపంలో లభ్యమవుతున్నాయి. ఇవి పంటల్లో పిచికారీ చేసుకున్నప్పుడు హానికారక పురుగులను ఆశించి బూజులుగా ఏర్పడి పురుగుని నిర్వీర్యం చేస్తాయి. పంట పొలంలో పురుగుల ఉధృతి పెరుగుతుండడం గమనించినప్పుడు ఈ పొడి మందును 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఫలితాలు సాధించవచ్చు. వీటిలో బెవేరియా బాసియానా ఆకులను కొరికి తినే గొంగలి పురుగులను, మెటారైజియం అనేసోప్లియా మట్టిలో మొక్క మొదల్లో ఉండే వేరు పురుగును వంటి చీడలను సమర్థవంతంగా అరికట్టుతుంది. లికానీసెలియం లికానీ వివిధ పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని గణనీయంగా తగ్గిస్తుంది. బెవేరియా బాసియాను ఉపయోగించి వరిలో సుడిదోమ మరియు ఆకుముడత పురుగులను, అదే విధంగా మిర్చి వంటి పంటల్లో శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పట్టిశీల్యం లికానీ జీవరసాయనం ఇటీవల కాలంలో ద్రాక్ష మరియు మామిడి పిండి పురుగు నివారణకు విరివిగా వాడడం జరుగుతుంది. మార్కెట్లో ఈ కీటకనాశక శిలీంధ్రాలు భీమా, బీబీసీ, విశ్వ, అభయ్, వర్టికే, స్పైడర్, రేసర్ వంటి వివిధ పేర్లతో దొరుకుతున్నాయి. కీటకాలను ఆశించే నులి పురుగులు కూడా జీవరసాయనాలు వాడుకునే దశలో పురోగతి సాధించడం జరిగింది. హెటిరో ర్యాప్డైటిస్ మరియు స్టీనర్ నీమ జాతులకు చెందిన నులి పురుగులను హానికారక పురుగుల ఉధృతిని తగ్గించుకోవడంలో క్షమత కలిగి ఉండడం ప్రయోగాత్మకంగా నిర్ధారణలు జరిగాయి. ఇవే కాకుండా వివిధ పంటలు నాశించే తెగుళ్లు నివారణలో కూడా జీవరసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంది, ప్రత్తి, వేరుశనగ మరియు శనగ పంటలను సోకే ఎండు తెగుళ్లను, వివిధ పంటలను ఆశించే వేరుకుళ్ళు తెగుళ్లను, కూరగాయలలో సాధారణంగా వచ్చే నారుకుళ్ళు తెగుళ్లను ట్రైకోడర్మా విరిడి అనబడే ఫంగస్ ఆధారిత జీవరసాయనం ఒక సమర్థవంతమైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 4 నుండి 5 కిలోల ట్రైకోడర్మాను 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని నాగటి సాలు ద్వారా దుక్కి దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే భూమిలో ఉన్న హానికారక శిలీంధ్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్లు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి కిలో విత్తనానికి 8 నుండి 10 గ్రాముల ట్రైకోడర్మా విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే పలు రకాల తెగుళ్ల నుండి పంటని రక్షించుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపై వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యత పరమైన సమస్య

0: రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి.
1: జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలు వాడకంలో ఎదురయ్యే సమస్యలు చెప్పండి.
0: రసాయనిక పురుగు మందులకు దీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవ రసాయనాలను వాడుకోవాలనుకున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావడం లేదన్నది ఒక ముఖ్య సమస్య. మరోవైపు రైతాంగానికి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవ రసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని బయో ఉత్పత్తులు అనబడే బూటకపు పేర్లతో నాణ్యత లేని నిషేధించబడ్డ పదార్థాలను మోసపూరితంగా రైతులకు అంటగట్టడం రెండవ అతిపెద్ద సమస్య. ఇక మనది ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్న జీవి

0: పంట కాలంలో వీటిని అందుబాటులోకి ఉంచుతాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఈ కేంద్రం ఉత్పత్తి కేంద్రాలకు నోడల్ సెంటర్ గా ఉంటుంది. ట్రైకోడర్మా విరిడి రూపాయలు 100కి ప్రతి కిలో మరియు సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 150 రూపాయలు ప్రతి కిలో చొప్పున ఈ కేంద్రాల్లో లభిస్తాయి.
1: రైతులు జీవరసాయనాలు కొనుగోలు సమయంలో గమనించాల్సిన విషయాలు, అలాగే వాడకంలో ఎలాంటి మెలకువలను తీసుకోవాలి.
0: రెక్కల జాతి పురుగులను నియంత్రించే బెవేరియా బాసియానా, వేరుశనగ నాశించే పురుగులు నిరోధించే మెటాలైజియం ఎనైసోప్లియే, రసం పీల్చే పురుగు సముదాయాన్ని అరికట్టే లెకానిసెలియం లెకాని, వివిధ తెగుళ్లను నివారించే ఎజారిడక్టిన్ వంటి జీవ రసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. కొనుగోలు చేసే జీవ రసాయనం ప్యాకెట్ బాటిల్ పైన ప్రభుత్వంచే జారీ చేయబడిన పంజీకరణ సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి. జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు క్షమతలో తేడా లేకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అని తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేయాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదని నిశ్చితపరచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనరాదు మరియు వాడకూడదు. అలాగే ఈ రసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో గాని, తేమ లేక నీరు ఉన్న ప్రదేశంలో గాని ఉంచరాదు. వీలైనంత వరకు ప్యాకింగ్ ను వాడుకునే సమయంలోనే విప్పుకోవాలి. ఎన్పీవి వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేయాలి. జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులను కలిపి పిచికారీ చేయరాదు. ట్రైకోడర్మా లేకపోతే సుడోమోనాస్ విత్తన శుద్ధి గింజలు విత్తుకునే ముందు మాత్రమే చేసుకోవాలి. సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో వాడకూడదు.
1: జీవరసాయనాలకు సంబంధించి చట్టపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా?
0: జీవ రసాయనాలు నాణ్యత మీద రైతాంగానికి అనుమానాలుంటే రైతులు గాని వారి ప్రతినిధులు గాని ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టిసైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ మలక్పేట హైదరాబాద్ కు ఇచ్చి అధికారికంగా నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు. జీవ రసాయనాలు పేరు మీద ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఉద్దేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి గాని లేక వ్యవసాయ కమిషనర్ గారి కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ గారిని కానీ లిఖిత పూరిత ఫిర్యాదు ఇవ్వవచ్చు. ఈ మధ్య కాలంలో బయో ప్రొడక్ట్స్ పేరు మీద పెద్ద ఎత్తున కొన్ని కంపెనీలు ఇటు రైతులకు అంటగట్టడం పరిపాటి అయిపోయింది. చట్టపరంగా ఈ బయో ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినప్పటికీ పురుగు మందుల చట్టం మరియు ఎరువుల నియంత్రణ ఆదేశంలో పొందుపరచకపోవడం వల్ల ఇవి పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయి. వాటిలో మొక్కల పెరుగుదలను పెంచే కొన్ని రకాల రసాయనాలు చట్ట విరుద్ధంగా కలపడం వల్ల మొక్క ఏపుగా పెరిగినట్లు కనపడినా ఆశించిన ఫలితాలు మాత్రం శూన్యం. జీవ రసాయనాలు మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలని పొందవచ్చు.
2: మీరింతవరకు జీవ రసాయనాల వలన లాభాలు పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ. ప్రసంగం వింటారు.
1: సాధారణంగా హై బీపీ, షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు పెద్దవాళ్ళకే వస్తాయి అనుకుంటాం. నిజానికి పూర్వకాలంలో అలాగే ఉండేది, కానీ ఇప్పుడు ఈ వ్యాధులు పిల్లలకు కూడా వస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళకి షుగర్ వ్యాధి, బీపీ ఈ రెండు వ్యాధుల్ని కిడ్నీకి పాడు చేస్తాయి లేదా కిడ్నీ వ్యాధులకు కారణమవుతూ ఉంటాయి. కానీ ఈ స్థితికి మూలాలు వాళ్ల యొక్క చిన్న వయసులోనే ఆరంభమవుతాయని సూచించబడింది. పిల్లల్లో వచ్చే మూత్ర సంబంధమైన వ్యాధులని సరిగ్గా గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స చేయించకపోవడం పెద్దవాళ్ల యొక్క ఈ స్థితికి

0: కారణమవుతూ ఉంటుంది. పిల్లలకి వచ్చే వ్యాధులకి ఆహారం, పథ్యంలో లోపాలు పెద్దవాళ్లలో దీర్ఘవ్యాధులకి కారణమవుతుంది. యురేటర్ కిడ్నీ నుండి మూత్రాన్ని తీసుకెళ్లి మూత్రాశయంలోకి వదిలే ఒక గొట్టం, ఇక్కడ ఒక తలుపు లాంటిది ఉంటుంది. అది మూత్రాన్ని బ్లాడర్లోకి తప్ప వెనక్కి వెళ్లనియదు. ఒక్కొక్కప్పుడు అది చెడి కొంత మూత్రం వెనక్కి వస్తుంది. ఈ స్థితిని విజుఆర్ అంటాం. దీనివల్ల బీపీ పెరుగుతుంది. ఇది చాలాసార్లు జరిగితే జ్వరం, వికారం, వాంతులు వంటివి కూడా వస్తూ ఉంటాయి. తొలి రోజుల్లోనే కిడ్నీ స్థితిని గుర్తిస్తే ఈ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అసలు కిడ్నీకి సంబంధించిన సమస్య ఉందంటే ఒక ముఖ్య సూచన మీ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. మీ కళ్ళ క్రింద వాపు రోజు కనిపిస్తూ ఉంటే మీ కిడ్నీలలో లోపం ఉందని సూచన. మీ పిల్లల్లో ఉదయం లేచిన వెంటనే ముఖం ఉబ్బినట్లుండటం, కళ్ళ కింద బాగా వాయటం ఇవి కనిపిస్తుంటే అది కిడ్నీలకి గురించి ఆలోచించమనే వార్నింగ్ మనకి ఇస్తుంది. దీన్నే నెఫ్రటిక్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో మందులకి ఈ వాపు తగ్గుతుంది, అది మళ్లీ వస్తుంది. ఆధునిక వైద్యంలో స్టెరాయిడ్స్ ఇచ్చి దీన్ని తగ్గిస్తారు. చాలా కాలం తర్వాత ఈ మందులు పనిచేయకపోవడం వల్ల కిడ్నీలు పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది స్కూల్కి వెళ్లే పిల్లల్లో తరచుగా వచ్చే గొంతు నొప్పి, చర్మ వ్యాధులు కూడా ఈ వ్యాధిని కలగజేయవచ్చు. మూత్రం తక్కువగా రావటం, ఒళ్లంతా వాయటం కిడ్నీల వ్యాధిలో ఉండే లక్షణాలుగా మనం తెలుసుకోవాలి. మన శరీరంలో సహజ స్థితిని, అంతర్గత వాతావరణాన్ని చక్కగా ఉంచే అద్భుత అవయవం కిడ్నీ. ఈ కిడ్నీలు చెడిపోతే మన దేహంలో రోజూ తయారయ్యే మలిన పదార్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండి కలుషితం చేస్తాయి దేహాన్ని. దాని వలన శరీరం విషపూరితమై అనేక ఉపద్రవాలకి ఆలవాలమవుతుంది. క్రమంగా శరీర దారుఢ్యం తగ్గి శరీరం ఉబ్బి ఆకలి లేకపోవటం, ఆయాసం వచ్చి చాలా బాధకు గురవుతూ ఉంటాం. ఈ కిడ్నీలు చెడిపోవడం తాత్కాలికం కావచ్చు లేదా పూర్తిగా చెడిపోవడం కావచ్చు. పిల్లల్లో తరచూ తీవ్రమైన విరోచనాలు, దాంతో శరీరంలో ద్రవధాతువు ఇంకిపోవడం అంటే డీహైడ్రేషన్, ఇవి కిడ్నీల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అప్పుడు జాగ్రత్త పడి కిడ్నీల పనితీరుని సమీక్షించుకుని బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలు చక్కగా ఎదిగి సహజ జీవనం సాగిస్తారు. ఒక్కోసారి కిడ్నీ సరిగా పనిచేయడం లేదని గుర్తించాక 2-3 నెలలు అశ్రద్ధ చేస్తే శాశ్వతంగా అవి చెడిపోయే అవకాశం ఉంది. ఈ కిడ్నీ వ్యాధి తొలి రోజుల్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి బాధపడే లక్షణాలు మనకి చూపించవు. పిల్లలు సరిగ్గా ఎదగక, తినక, అస్తమాను వికారంగా ఉందని వాంతి చేసుకుంటుంటే, రక్తం తక్కువగా ఉన్నట్లు పాలిపోతుంటే, బీపీ పెరుగుతున్నట్లు అనిపిస్తే మాత్రం జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. కిడ్నీలు పనిచేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. జన్మతః కిడ్నీలు చిన్నవిగా ఉండటం, వయసుతో అవి పెరగకపోవడం, బాగా ఒళ్ళు రావటం, బీపీ పెరగటం, మూత్రానికి సంబంధించిన వ్యాధులు రావటం అనేవి ఇవి పనిచేయకపోవడానికి ప్రధాన కారణాలు. ఇక దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మూత్రం ఎర్రగా రావటం, లేచిన వెంటనే ముఖం కళ్ళ చుట్టూ వాయడం, మూత్రం చాలా తక్కువగా పోవటం, తరచూ జ్వరం రావటం, దాహం ఎక్కువగా ఉండటం, ఎముకలు వంగిపోవటం, మూత్రం మంటగా పోయటం, ఎప్పుడు కూడా వాంతి వచ్చినట్లు అనిపించడం అనేవి దీని ప్రధాన లక్షణాలుగా మనం గుర్తించాలి. ఆహారంలో ఉప్పు తక్కువ తినడం, అధికమైన ఒళ్ళు రాకుండా గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని తాగడం, సహజమైన మందులతో బీపీ తగ్గించుకోవడం చాలా ఉపకరిస్తాయి. ఆకుకూరలు, పెసరపప్పు, కమ్మని మజ్జిగ, బార్లీ నీళ్లు తరచూ తీసుకోవడం చాలా మంచిది. మన కిడ్నీలు మన దేహంలో రోజూ తయారయ్యే చెత్తని బయటకు పంపి మనల్ని శుభ్రంగా ఉంచే ఆరోగ్య పరదాయిని. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా.
1: మీరు ఇంతవరకు చిన్న వయసులో కిడ్నీ సమస్యలు నివారణ గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఉన్నామండి, అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్షలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
1: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
0: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి వికసిత భారత్ అంటే. ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటేంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ మాత్రమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
1: సరే, ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా, ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జీఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జీఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జీఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కొనదలుచుకుంటే దానికి జీఎస్టీ వర్తించదన్నమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ భీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జీఎస్టీని తొలగించారు.
0: అవునండి, జీఎస్టీ ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది, రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటేంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర, దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దానికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా, దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది ప్రభుత్వ పథకం ఇది, దీని ద్వారా రైతులకి బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెంది
1: ఇంప్లిమెంట్ చేశారు, ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది, కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది, ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దోగాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము

0: చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ ఏజెంట్స్ POSP లు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని. వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
1: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కోసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వాడు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ ని, అదనపు కవరేజ్ ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమావలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
0: చేయొచ్చు. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒక్కళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ గానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కనుక్కోండి.
1: సార్, ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి

0: పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు.
1: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి
0: చాలా మంచి విషయం,
1: చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
0: సార్ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్ ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
1: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000-30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
0: ఐసీయూ అయితే మరీను
1: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% లాగా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
0: అంటే 12%
1: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ గాని, ఒక పిల్లలు గాని, వాళ్ళ అత్తవారు గాని, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పాను కదా ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్లీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండియా గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
0: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
1: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం గానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
0: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
1: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరూ కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం గానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీ డేటాబేస్ చోరీ గాని, ఇట్లాంటి వాడిని ఫిషింగ్ అని, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
0: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
1: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కార్యక్రమం ముందుగా అత్తను దిద్దిన కోడలు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన దాశరథి గీతం, మాస్టర్ వేణు సంగీతం, ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి మిత్రబృందం వారందరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ కాలనీ నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జ్యోతిక, నరేష్, అకుల్, అర్జున్, కాగితపు రమాదేవి, వెంకటేశ్వరరావు, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్ వీరందరి కోసం అడవిరాముడి చిత్రం నుంచి ఈ పాట.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత వీరందరి కోసం అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమం తర్వాత నేను మనిషిని ఈ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్సు నుంచి భరతలాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం నేను మనిషిని చిత్రం నుంచి ఈ పాట.

మీరు కిన్నెరల హరి వింటున్నారు. కార్యక్రమం తర్వాత ప్రేమ్నగర్ చిత్రంలో ఘంటసాల పాడిన పాట కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిని, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు తిక్కశంకరయ్య ఈ చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట, టీవీ రాజు సంగీతం.

ఆలాపన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట వినిపించమని కోరుతున్నారు. సారిక, రాధిక, శివ, భాను, గౌరీ, కుసుమ, మానస, నవ్య, శ్రీజ, తేజస్విని, విజయ, విజయ, జయశ్రీ, జయలలిత, నిఖిత, సంగీత, రేష్మ, జారలక్ష్మి, వరలక్ష్మి, దేవర్షిని వీరంతా హైదరాబాద్ బీబీనగర్ నుంచి కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత ఎగిరే పావురమ ఈ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సునీత ఉపద్రష్ట పాడిన పాట వింటారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చోరుగా జస్టిస్ చక్రవర్తి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలపాండ దాసరి నారాయణ సాహిత్యం, రమేష్ నాయుడు సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు బాటన్పేట బస్సు నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, రాజ్విక, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, రాజా, మౌనిక, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, విశ్వేష్, ఉమా, శివరామకృష్ణ, పార్వతీబాయి, ఛోటాపురాన్ పహల్వాన్, ఉమాశంకర్, షాకీర్, జయజాది, షహజాది, జగన్మాత, తరుణి, రాజు. వీరంత కోరుతున్న జస్టిస్ చక్రవర్తి చిత్రం నుంచి ఈ పాట.

కిన్నెర లహరి మీరు కూరిన చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45. మరికొద్ది క్షణాల్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు. ఈ సమయం మనోరంజన్ హిందీ చిత్ర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా చాందని ఈ చిత్రంలో లతా మంగేష్కర్ పాడిన పాట విందాం.

మీరు విన్న పాట కభీ కభీ చిత్రం నుంచి లతా మంగేష్కర్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి హమేషా చిత్రం నుంచి ఈ పాట.

0: ఏక్ దూజే కే లియే ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట.
1: తుమ్హారా సాథ్ జ్యాదా జ్యాదా బహుత్ జ్యాదా దేర్ రహనే కే లియే.
2: ఓ మై గాడ్, మేరీ తో హిందీ కవితా కీ క్లాస్ హై.
1: హిందీ కవితా హై నా?
2: హాన్,
1: వో మే తుమ్కో టీచ్ కర్తా హూన్.
2: తుమ్ ఔర్ హిందీ కవితా?
1: తుమ్ సమజ్తా మే హిందీ కవితా నహీ జాన్తా? మేరే జీవన్ సాథీ ప్యార్ కియే జా, జవానీ దివానీ ఖూబ్సూరత్ జిద్ది పడోసన్ సత్యం శివం సుందరం బెన్హర్.

బాబీ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్ లతా మంగేష్కర్ పాడిన పాట.

మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 శ్రీమతి జి సుబ్బలక్ష్మి సమర్పించు సుభాషితం. 6:35 రైతు సమాచారం. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 6:50 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మృతదేహ సంరక్షణ ఎంబామింగ్ ప్రక్రియ రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీ కె రామకృష్ణ, డి సౌజన్య. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:10 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం టీచర్స్ డే సందర్భంగా. అనంతరం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం ఎం శ్రీమతి ఎం స్వప్న, సుంకరనే స్వాతి, ఎన్ రేణుక. 10:00 మానవతావాది మదర్ తెరిసా ప్రసంగం. 10:30 ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కోల్పాక శంకరరావు. 11:00 చిత్రగీతలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం నుంచి 1:50 ఉర్దూల వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర సమాచార్ వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు.